ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. క్రీస్తుశకం 2026 సంవత్సరం ఆగస్టు మాసం 14వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలు 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతల్లారా, ఈ పవిత్రమైన శుక్రవారం ఉదయాన్ని శ్రీ సీతారాముల స్మరణతో మొదలు పెడదామా? ఈరోజు మన క్షేత్ర దర్శిని ప్రయాణం వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం జుంటుపల్లికి. ఇక్కడ కొండపై కొలువైయున్నారు శ్రీ సీతారామచంద్రస్వామి. రాముడి పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయన జీవితం. రాజకుమారుడిగా ఉన్నప్పటికీ తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లిన రాముడు కష్టాల్లో కూడా తన ధర్మాన్ని వదల్లేదు. అందుకే రాముడి ఆలయం అంటే కేవలం ఒక దేవుడి దర్శనం కాదు, మన జీవితం ఎలా ఉండాలో చెప్పే ఒక రిమైండర్ కూడా. ఈరోజు జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి గురించి, అక్కడి స్థల పురాణం, ప్రత్యేకతలు, అక్కడి భక్తుల నమ్మకాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఆ సీతారాములను స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
0: శ్రోతెల్లారా, జుంటుపల్లి ఆలయానికి వెళ్ళే ప్రయాణంలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ ఆలయం కొండపై ఉండటం. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం వేళ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, కొండపైకి వెళ్ళి అక్కడ సీతారాముల దర్శనం. ఇలాంటి ప్రదేశాలలో మనం గమనించేది ఒక్క ఆలయం మాత్రమే కాదు, ఆ ఆలయం చుట్టూ ఉన్న నేచర్ కూడా మన ఎక్స్పీరియన్స్లో భాగమైపోతుంది. జుంటుపల్లి కూడా అలా కొండ, ప్రకృతి, భక్తి ఈ మూడింటిని కలిపిన ఒక ప్రశాంతమైన క్షేత్రంగా భక్తులకి పరిచయం. అందుకే జుంటుపల్లి రాముడిని దర్శించుకోవడానికి వెళ్ళేవారికి స్వామివారి దర్శనంతో పాటు ఆ కొండపై ఉండే ప్రశాంతత కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోతుంది. ఆ ప్రశాంతమైన భావనతో మరో భక్తి గీతాన్ని విందాం.

ఇప్పుడు అక్కడి స్థల పురాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్థానికంగా వస్తున్న నమ్మకం ప్రకారం రామాయణ కాలంలో వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలోని కొండపై కొంతకాలం సంచరించారని చెప్తారు. ఇది చరిత్ర ప్రకారంగా కాకుండా ఈ క్షేత్రంతో తరతరాలుగా ముడిపడిన స్థల పురాణం భక్తుల విశ్వాసంగా మనం చూడాలి. అయితే ఆ కథలో అందమైన ఆలోచన ఉంది. మన రామాయణాన్ని చదివితే వనవాసం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, ఎన్నో కష్టాలు, ఎన్నో పరీక్షలు, వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిన ప్రయాణం. అందుకే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా రాముడి అడుగులు పడ్డాయని నమ్ముతారు. ఆ భావన భక్తులకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఆ

శ్రోతెల్లారా, ఇప్పుడు జుంటుపల్లి గురించి చెప్పుకోబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ శ్రీరాముడి పాదాల దగ్గర నుంచి ఎల్లప్పుడూ జలధార వస్తుందని స్థానికంగా నమ్మకం. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన కథనాలున్నాయి. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది స్వామివారి మహిమతో వచ్చే పాదతీర్థం. ఒక్కసారి ఊహించుకోండి, కొండపై ఆలయం, సీతారాముల సన్నిధి, ఆ పాదాల దగ్గర నుంచి వచ్చే నీటిధార. అందుకే అక్కడికి వెళ్ళే భక్తులకి ఆ ప్రదేశం మరింత పవిత్రంగా అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో మనం సైన్స్, హిస్టరీ అంటూ ఒక్క కోణంలో కాకుండా ఆ ప్లేస్తో ప్రజలకి ఏర్పడిన స్పిరిచువల్ కనెక్షన్ని కూడా అర్థం చేసుకోవాలి. జుంటుపల్లి చుట్టుపక్కల చెప్పుకునే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీతమ్మ దున. ఈ ప్రాంతంతో ముడిపడిన స్థానిక కథనాల్లో సీతమ్మకి సంబంధించిన ఈ ప్రదేశాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒకవైపు రాముడి పాదాలతో ముడిపడిన జలధార, మరోవైపు సీతమ్మ దున. అంటే ఇక్కడి కథలు కేవలం శ్రీరాముడి చుట్టూనే తిరగవు, సీతారాములు ఇద్దరి జ్ఞాపకంతో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ ఐడెంటిటీ ఏర్పడిందన్నమాట. మన రామాయణంలో సీతమ్మ పాత్ర కూడా అంతే పవర్ఫుల్ కదా. కష్టాల్లో కూడా ధైర్యంగా నిలబడటం, తన విలువలని వదులుకోకపోవడం. అందుకే సీతమ్మని తలుచుకుంటే మనకి చాలా శక్తి కూడా గుర్తొస్తుంది. జుంటుపల్లి సీతారాములని స్మరిస్తూ ఇప్పుడు ఆ డివైన్ ఫీలింగ్తో మరో భక్తి గీతాన్ని విందాం.

శ్రోతిల్లారా, ఒక ఆలయం ఎంత విశిష్టమైనది అని తెలుసుకోవాలంటే అక్కడ జరిగే పండుగల సమయంలో వచ్చే భక్తుల సందడిని చూస్తే తెలుస్తుంది కదా. జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి నవమి సందర్భంగా ప్రత్యేక వేడుకలు, సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఆసక్తిగా ఉంది. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సీతారాముల కళ్యాణం అంటే మన ఇళ్లల్లో జరిగే ఒక పెళ్లి వేడుకలో చాలామంది ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. మంగళ వాయిద్యాలు, పూజలు, కళ్యాణ ఘట్టం, భక్తుల సందడి, ఆ రోజు ఆలయ వాతావరణం మొత్తం ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే జుంటుపల్లి రాముడి క్షేత్రంలో శ్రీరామ నవమి అనేది ఒక పండుగ మాత్రమే కాదు, అక్కడి ప్రజల భక్తి సంప్రదాయాలు కలిసి కనిపించే ఒక స్పెషల్ అకేషన్. ఆ సీతారాముల కళ్యాణ వైభవాన్ని మనసులో ఊహించుకుంటూ మరో భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుకుంటాం? ఆరోగ్యం కావాలి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలు బాగా స్థిరపడాలి, కష్టాలన్నీ తొలగిపోవాలి, ఇలా ఎన్నో కోరికలుంటాయి. కానీ రాముడి జీవితాన్ని చూస్తే ఆయన మనకి ఇంకో మంచి పాఠం నేర్పుతాడు. కష్టం వచ్చినా మన విలువలని వదులుకోకూడదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనం ఎలా రియాక్ట్ అవుతున్నామన్నది మన క్యారెక్టర్ని చూపిస్తుంది. అందుకే జుంటుపల్లి రాముడిని దర్శించుకున్నప్పుడు నా సమస్య తీర్చు అని మాత్రమే కాకుండా, స్వామి ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నాకివ్వు, సరైన దారిలో నడిచే విజ్డమ్ ఇవ్వు అని కోరుకోవాలని అంటుంటారు. శ్రోతలారా, ఈరోజు మన క్షేత్రదర్శిని ప్రయాణంలో వికారాబాద్ జిల్లాలోని జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. కొండపై కొలువైన సీతారాములు, రామాయణంతో ముడిపడిన స్థానిక స్థల పురాణం, రాముడి పాదాల దగ్గర నుంచి వస్తుందని భక్తులు విశ్వసించే జలధార, సీతమ్మ దొన, శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణం, ఇలా ఒక్కో విషయం తెలుసుకుంటూ మనము ఆ క్షేత్రాన్ని మనసులో దర్శించుకున్నట్టే అనిపించింది కదా. చివరిగా జుంటుపల్లి రాముడిని మనమంతా ఒకటే కోరుకుందాం. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా రాముడిలా ధైర్యంగా, నిజాయితీగా మన ధర్మాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళే శక్తి ఇవ్వాలని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సీతారాములకి నమస్కరిస్తూ మన క్షేత్రదర్శిని ఇక్కడ ముగిస్తూ, మరో చక్కని భక్తి గీతంతో ఈ పవిత్రమైన ఉదయాన్ని మరింత మధురంగా చేసుకుందాం.

0: ರೆಡಿಗಾಂಧಿ, ಮೀ ಆರ್ ಜೈವ್ ಮಧು. ಸೊ ನ್ಯೂ ಮಾರ್ನಿಂಗ್, ನ್ಯೂ ಎನರ್ಜಿ, ಆ್ಯಂಡ್ ಟುಡೇ ಒನ್ ಹೆಲ್ದಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ವಿತ್ ಅ ಗ್ರೀನ್ ಟ್ವಿಸ್ಟ್. ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో మనం మాట్లాడుకోబోయేది పాలకూర పెసరట్టు. పెసరట్టు అంటే మనకి ఆల్రెడీ తెలుసు, కానీ అందులో ఫ్రెష్ పాలకూర యాడ్ చేస్తే టేస్ట్కి ఒక డిఫరెంట్ టచ్, కలర్కి బ్యూటిఫుల్ గ్రీన్ లుక్, బ్రేక్ఫాస్ట్కి మంచి న్యూట్రిషనల్ వాల్యూ కూడా. మరి ఈ గ్రీన్ అండ్ హెల్దీ మార్నింగ్ని ఒక ఎనర్జెటిక్ సాంగ్తో స్టార్ట్ చేద్దామా? మీ మార్నింగ్కి పర్ఫెక్ట్ ఎనర్జీ ఇవ్వడానికి రెడీగా ఉంది వన్ బ్యూటిఫుల్ ట్రాక్.
1: Good morning! Good morning!

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Welcome back, dear listeners. పెసిరెట్టు అంటే వెంటనే మనకేం గుర్తొస్తుంది? గ్రీన్ గ్రామ్ అంటే పెసెల్లు. కానీ ఈరోజు మన పెసిరెట్టుకి ఇంకో గ్రీన్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. అదే పాలకూర. అంటే సింపుల్గా చెప్పాలంటే పెసరెట్టులో పాలకూరను యాడ్ చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పెసరపప్పు బ్యాటర్కి ఫ్రెష్ స్పినాచ్ యాడ్ చేసి జింజర్, గ్రీన్ చిల్లీ, క్యూమిన్ లాంటి ఫ్లేవర్స్తో దోశలా పాన్ మీద వేసుకుంటే హాట్ హాట్ పాలకూర పెసరెట్టు రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి క్రిస్పీ ఎడ్జెస్, సాఫ్ట్ సెంటర్, పక్కన జింజర్ చట్నీ లేదా పీనట్ చట్నీ. అబ్బా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా టేస్టీగా ఉండొచ్చా అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫ్యాన్సీ రెస్టారెంట్ ఫుడ్ కాదు, మన ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఫుడ్.

0: బీట్ బాగుంది కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. ఏం బాస్?
1: ఓకే, లెట్స్ డూ ఇట్.
0: 1 2 3

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: Welcome back, dear listeners. Palakura pesarettulo health benefit emundi? First pesallu ante green gram. Indulo plant based protein untundi. Protein mana body ki muscle maintenance, growth and repair ki important. Inka palakura nunchi fiber, folate, vitamin A, vitamin K, iron lanti nutrients ostayi manaki. Ante okay breakfast lo protein from pesallu, fiber and micronutrients from spinach anni okay plate loki vachestayi anamata. Kani oka chinna reminder, ఏ ఒక్క ఫుడ్నే కంప్లీట్ ఫుడ్ అనుకోవద్దు. వెరైటీ ఉన్న బ్యాలెన్స్డ్ డైటే ఇంపార్టెంట్. సో పాలకూర పెసరెట్టు ఈజ్ అ స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్, ఎస్పెషలీ వెన్ యూ వాంట్ సంథింగ్ ఫిల్లింగ్ అండ్ న్యూట్రిషియస్. మరి ఈ హెల్దీ ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మన మార్నింగ్కి ఇంకొంచెం మ్యూజికల్ ఫ్రెష్నెస్ యాడ్ చేద్దామా? మీకోసం ఒక ఎనర్జెటిక్ సాంగ్.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಮೀರು ವಿಂಟುನ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ರೈನ್ಬೋ 101.9 ಎಫ್ಎಂ ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ಮಧು. ಸೊ ಇಪ್ಪುಡು ಲಿಸ್ನರ್ಸ್ ಅಂದರಿಕಿ మన హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ టైం వచ్చేసిందనమాట. ఈరోజు క్వశ్చన్ చాలా సింపుల్. పెసరట్టు ప్రధానంగా ఏ ఇంగ్రీడియంట్తో తయారవుతుంది? సో మా లిజినెస్ని ఎక్కువగా కష్టపెట్టకూడదు కాబట్టి నేను ఆప్షన్స్ కూడా తెచ్చాను. సో ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి బ్లాక్ గ్రామ్, ఆప్షన్ సి బెంగాల్ గ్రామ్. మనకి పెసరట్టు ప్రధానంగా ఏ ఇంగ్రీడియంట్తో తయారవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి బ్లాక్ గ్రామ్, ఆప్షన్ సి బెంగాల్ గ్రామ్. సో చాలామంది లిజినెస్కి ఆన్సర్ తెలిసే ఉంటుంది. సో ఆన్సర్ తెలుసు కానీ మరి మీకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారా? సో వెంటనే మా వాట్సాప్ నెంబర్ 4023234822కి మెసేజ్ చేయండి. అండ్ లిజినెస్ అందరూ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ మెసేజ్ చేస్తారో ప్రోగ్రామ్ ఎండ్లో కరెక్ట్ ఆన్సర్తో పాటు మీ మెసేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ హీరో పాలకూర పెసరట్టు, కాబట్టి ఆన్సర్ కూడా ఈజీగానే ఉండాలి. మరి మీరు ఆన్సర్ పంపించేలోపు కాఫీ లేదా టీ సిప్ చేస్తూ మీ మార్నింగ్ని ఇంకొంచెం మ్యూజికల్గా మార్చడానికి రెడీగా ఉంది లవ్లీ సాంగ్.

0: ये सुनते हैं फ्लैग फाउंडेशन ऑफ इंडिया के प्रेसिडेंट श्री नवीन जिंदल का विशेष संदेश।
1: वंदे मातरम, प्यारे देशवासियों, आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम अमर शहीदों को नमन करते हैं और राष्ट्र निर्माण में जुटे हर भारतीय का अभिनंदन करते हैं। विक्रम वन की लॉन्चिंग, $5 ट्रिलियन की अर्थव्यवस्था का लक्ष्य, राष्ट्रमंडल खेलों में 39 पदक और डिजिटल क्रांति, यही है नए भारत की पहचान। फ्लैग फाउंडेशन ऑफ इंडिया के हर घर तिरंगा हर दिन तिरंगा अभियान से जुड़े। जय हिंद, जय भारत, वंदे मातरम।
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2.9 FM విత్ మీ ఆచే మధు. సో ఇప్పుడు కొంతమంది ఇలా అనుకుంటుండొచ్చు, మధు గారు ఇవన్నీ హెల్దీ అంటున్నారు కానీ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుందేమో. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే పెసరట్టు ప్రిపరేషన్ చాలా సింపుల్. ఫస్ట్ గ్రీన్ గ్రామ్ని క్లీన్ చేసుకొని సోక్ చేయాలి. సోక్డ్ గ్రీన్ గ్రామ్ని జింజర్, గ్రీన్ చిల్లీ, క్యూమిన్తో గ్రైండ్ చేసి మనం బ్యాటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెష్ పాలకూరని యాడ్ చేస్తున్నాం కదా. సో పాలకూరని క్లీన్ చేసి బ్యాటర్లో మిక్స్ చేయొచ్చు, లేదా గ్రైండ్ చేసేటప్పుడు మనం ఆ పాలకూరని కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత మనం ఒక పాన్ తీసుకొని హీట్ చేసి దోశలా బ్యాటర్ స్ప్రెడ్ చేయండి. కొంచెం ఆయిల్ లేదా ఘీ వేసి రెండు సైడ్స్ రోస్ట్ చేస్తే అంతే, హాట్ హాట్ పాలకూర పెసరట్టు రెడీ. పక్కన జింజర్ చట్నీ, పీనట్ చట్నీ లేదా కర్డ్, మీ చాయిస్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే కిచెన్లో ఒక రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈజీ రెసిపీ గురించి, ఇంత మంచి ఈజీ రెసిపీ చెప్పాను కాబట్టి ఈ రెసిపీ గురించి విన్న తర్వాత ఇప్పుడు మనం మార్నింగ్ రెసిపీలో మ్యూజిక్ని కూడా కొంచెం యాడ్ చేద్దాం. హియర్ ఇస్ అ లవ్లీ సాంగ్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో మన కిచెన్లో చాలా సింపుల్గా కనిపించే కూరగాయలలో పాలకూర ఒకటి, కానీ న్యూట్రిషన్ వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ లీఫీ గ్రీన్ ఇది. సో పాలకూరలో మనకి విటమిన్ ఏ, విటమిన్ కే, ఫోలేట్, ఐరన్, మ్యాగ్నీషియం వంటి న్యూట్రియన్స్ ఉంటాయి. అందుకే మనకి ఆకుకూరల్ని రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయమని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, పాలకూర తింటేనే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుందా అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఐరన్ అబ్జర్ప్షన్కి కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్. మన పూర్వీకులు మన ఆకుకూరల్ని రెగ్యులర్ ఫుడ్లో ఒక భాగం చేసేవారు. మన లైఫ్ స్టైల్ ఎంత మోడర్న్ అయినా కొన్ని ఓల్డ్ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం ఫాలో అవ్వడం బెస్ట్ ఆప్షన్. మరి మన ట్రెడిషనల్ ఫుడ్కి మోడర్న్ మ్యూజిక్ టచ్ ఇస్తే ఇప్పుడు ఒక లవ్లీ మెలడీ మీకోసం.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.1 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో ఇందాక లిజనర్స్ అందరికీ హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ అని చెప్పి ఒకటి అడిగాను కదా, పెసరెట్టు ప్రధానంగా ఏ ఇంగ్రీడియంట్తో తయారవుతుంది, దానికి ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్, ఆప్షన్ బి బ్లాక్ గ్రామ్, అండ్ ఆప్షన్ సి బెంగాల్ గ్రామ్. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కొంతమంది కరెక్ట్గానే మెసేజెస్ పెడుతున్నారు, కానీ మీ పేరు, మీ ఎక్కడి నుండి పెడుతున్నారు అనేది, మీ ఊరు కూడా దాంట్లో టైప్ చేస్తే నేను తర్వాత మీ నేమ్స్ చెప్పేటప్పుడు నాకు ఈజీ అవుతుంది. సో దట్ మీ నేమ్స్, మీరు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది కాబట్టి. సో ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ అండ్ ఆల్సో ది ప్లేస్. సో నౌ విల్ లిసన్ టు అనదర్ లవ్లీ సాంగ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు వర్కింగ్ పీపుల్ కోసం ఒక చిన్న క్వశ్చన్. మార్నింగ్ ఆఫీస్కి లేట్ అవుతుంది, లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, అప్పుడు బ్రేక్ఫాస్ట్కి టైం ఎక్కడ ఉంటుంది కదా? అలాంటి మార్నింగ్స్లో ఈ ప్లాన్ చాలా హెల్ప్ అవుతుంది. పెసలు ముందు రోజే నానబెట్టుకోవచ్చు, అండ్ మార్నింగ్ మనం పిండిని రుబ్బుకొని పెసరట్టు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే పిండిని ముందుగానే ప్రిపేర్ చేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు యూస్ చేయొచ్చు. పక్కన చట్నీ కూడా రెడీ ఉంటే బ్రేక్ఫాస్ట్ టైం ఇంకా ఈజీ అవుతుంది. అలాగే ప్రతిరోజు పెసరట్టే తినాలి అనాల్సిన అవసరం లేదు. ఒకరోజు పెసరట్టు, ఇంకో రోజు వెజిటేబుల్ ఉప్మా, ఇంకో రోజు మిల్లెట్ ఇడ్లీ, వేరే రోజు ఎగ్స్ విత్ హోల్ గ్రెయిన్ టోస్ట్. వెరైటీ మెయింటైన్ చేయండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. బోరింగ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా. మరి బోరింగ్కి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా మన ప్లేలిస్ట్లో ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆచే మధు. సో ఈ రోజు చూస్తుండగానే మన హెల్దీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి ఒక గ్రీన్ ట్విస్ట్ తీసుకొచ్చాం. పాలకూర పెసరట్టు, పెసరట్టు నుంచి ప్రోటీన్, పాలకూర నుంచి ఫైబర్, విటమిన్స్, మినరల్స్, అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మనకి హెల్దీ ఫుడ్ అంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే కాదు, కాంప్లికేటెడ్ ఫుడ్ కూడా కాదు. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో కొంచెం ప్లానింగ్తో కొంచెం క్రియేటివిటీతో చాలా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మన హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ ఒకటి అడిగాను కదా ఇందాక, పెసరట్టు ప్రధానంగా ఏ ఇంగ్రీడియంట్తో తయారవుతుంది అని. కరెక్ట్ ఆన్సర్ అయితే చాలామంది లిజనర్స్ పంపించారు. సో పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ పంపించింది మాత్రం నవత గారు, ఉప్పల్ నుండి పంపించారు. సో ఆప్షన్ ఏ గ్రీన్ గ్రామ్ కరెక్ట్గా చెప్పారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపిన లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజెస్, మీ పార్టిసిపేషన్ మా హెల్దీ మార్నింగ్కి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొచ్చింది. సో ఈ వీకెండ్ ఒకసారి పాలకూర పెసరట్టు ట్రై చేయండి, పక్కన మీ ఫేవరెట్ చట్నీ పెట్టుకోండి, హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా మీ డేకి ప్రాపర్ ఫ్యూయల్ ఇవ్వండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బిగినింగ్, హెల్దీ యూ. ఇక ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని ఒక వండర్ఫుల్ మెలడీతో కంటిన్యూ చేసేద్దాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్

అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ విభాగం తిరంగా ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ మధ్యాహ్నం హైదరాబాద్లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేలా హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట ప్రభుత్వం రేపటి నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను 9 రకాల ఆధునిక భద్రతా ఫీచర్లతో తయారు చేశారు. క్యూర్ పరిధిలో 100,000 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని కట్టించి చూపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎగువ నుంచి వస్తున్న నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన ఖేలో ఇండియా క్రీడలను 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు, యువత జాతి సమైక్యత వికసిత భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని భాజపా అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జీ మధు. సో ఇప్పుడు స్టూడియోలో టైం 8:07 చూపిస్తుంది. సో వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్. డియర్ లిజనర్స్, ఈరోజు August 14th. అసలు చెప్పాలంటే August 14th అంటే మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక ఒక నార్మల్ వర్కింగ్ డే లాగే చూస్తున్నాం కదా, కానీ రేపు ఇండిపెండెన్స్ డే, ఆఫీస్ హాలిడే ఉందా, రేపు ప్లాన్స్ ఏమున్నాయి, వీకెండ్కి ఏం చేద్దాం అంటూ మన థాట్స్ అన్నీ ఇప్పుడు అటు ఇటుగా తిరుగుతుంటాయి. కానీ చిన్నప్పుడు August 14th అంటే మాత్రం ఎక్సైట్మెంట్కి అసలు లిమిట్ ఉండేది కాదు. అంటే ఎందుకంటే August 15th వస్తుందంటే స్కూల్లో ఏం జరుగుతుందో మనకు ముందే తెలుసు. మార్నింగే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, నో రెగ్యులర్ క్లాసెస్, నో హోంవర్క్, జస్ట్ సెలబ్రేషన్. అదే మనకి బిగ్గెస్ట్ హ్యాపీనెస్. అసలు August 15th మార్నింగ్ కోసం ముందు రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. రేపు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, స్కూల్ యూనిఫామ్లో వెళ్ళాలా లేక స్పెషల్ డ్రెస్ వేసుకోవాలా, జుట్టు ఎలా స్టైల్ చేసుకోవాలి, ఖచ్చితంగా జెండా అయితే పెట్టుకునే వెళ్ళాలి అని ఇంట్లోకి వచ్చి చిన్న ఫ్యాషన్ డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇంకా కొంతమందికి అసలు ఎగ్జైట్మెంట్ ఏంటంటే రేపు చాక్లెట్స్, స్వీట్స్, గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ కోసం స్కూల్కి వెళ్ళే ఎగ్జైట్మెంట్. ఇప్పటికీ గుర్తొస్తే నవ్వొస్తుంది కదండి. ఇంకా స్కూల్లో గేమ్స్ ఉంటాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, సింగింగ్ ఉంటుంది. కొంతమంది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మన ఫ్రెండ్స్ కింద కూర్చొని అరే నెక్స్ట్ మన క్లాస్ టర్నే అంటే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసేవాళ్ళు కదా. అసలు గేమ్స్లో ఇంకా గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు, డ్యాన్స్ చేసిన వాళ్ళకి అప్లాజ్లు, బెస్ట్ పర్ఫార్మెన్స్కి అప్రిసియేషన్లు. అసలు ఆ రోజు స్కూల్ మొత్తం ఒక చిన్న ఫెస్టివల్లా అనిపించేది. స్కూల్ డేస్లో ఆ చిన్న చిన్న సెలబ్రేషన్స్, ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకోవడం, స్టేజ్ మీదకి వెళ్లే ముందు వచ్చే నర్వస్నెస్, ప్రైజ్ వస్తుందేమో అని ఎదురు చూడడం, చాక్లెట్స్ కోసం ఎక్సైట్ అవ్వడం, అది అసలు పెద్ద విషయాలు కాకపోయినా కూడా మన జీవితంలో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ కదా, ఏమంటారు? సో లిజనర్స్, రేపు August 15th మన దేశానికి ఎంతో స్పెషల్ డే. కానీ మనలో చాలామందికి మనలో ఉన్న ఆ చిన్న పిల్లాడిని గుర్తు చేస్తుంది. ఆ చిన్న పిల్లాడు స్కూల్ యూనిఫామ్ వేసుకొని చేతిలో చిన్న ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో చెప్పిన ఆ రోజులు ఎంత బాగుండేవో కదా. ఎనీవేస్, చైల్డ్హుడ్ డేస్ అండ్ స్కూల్ డేస్ ఆర్ బెస్ట్ అనిపిస్తుంది కదండీ.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
2: culture,
0: all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో స్టూడియోలో టైం 8:15 చూపిస్తుంది. ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో August 14th జరుగుతున్న ఎక్సైటింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయన్నమాట. షాపింగ్ లవర్స్ నుంచి స్టార్టప్ డ్రీమర్

వరకు టెక్నాలజీ లవర్స్ నుంచి కామెడీ లవర్స్ వరకు, ఫ్యామిలీ ఔటింగ్స్ నుంచి కెరియర్ ఆపర్చునిటీస్ వరకు ఈ ఫ్రైడే హైదరాబాద్ ఫుల్ ఆఫ్ హ్యాపెనింగ్స్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ డే, స్టే ట్యూన్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్, లెట్స్ బిగిన్ విత్ ద బ్యూటిఫుల్ ట్రాక్.

ఆగస్ట్ 7న స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 16 వరకు కలర్ఫుల్ స్టాల్స్, ట్రెడిషనల్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్తో ఫుల్ ఫెస్టివల్ ఫీల్ ఉందన్నమాట. అక్కడ పోచంపల్లి, గద్వాల్, కాంచీపురం లాంటి మన అథెంటిక్ వీవ్స్ డైరెక్ట్గా చూడొచ్చు, కొనొచ్చు కూడా. బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్ట్గా వీవర్స్ నుండి తీసుకోవడం, సో మన సపోర్ట్ డైరెక్ట్ వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా బంజారా హిల్స్లో కూడా మనకి ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. అండ్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎగ్జిబిషన్స్ అయితే మీకు ఓపెన్గా ఉంటాయి. వీకెండ్ ప్లాన్ సెట్ అయిపోతుంది కదా, ఈరోజు మనకి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, హ్యాండ్లూమ్ సెలబ్రేషన్స్లో మనం కూడా ఏదైనా స్టాల్ విజిట్ చేసి కొనాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన లైఫ్లో ఏఐ ఆల్రెడీ ఎంత కామన్ అయిపోయిందో తెలుసు కదా. క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఫొటోస్ ఎడిట్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేయడం, ఇలా మన ఎవ్రీడే లైఫ్లో ఏఐ యొక్క పార్ట్ అయిపోయింది. అయితే ఏఐని సొసైటీకి, ఎన్వైరన్మెంట్కి ఇంకొంచెం యూస్ఫుల్గా ఎలా యూస్ చేయొచ్చు, ఇదే ఫోకస్తో ఎస్ఏఎస్ఐ జీడీ 2026 సస్టైనబుల్ ఏఐ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ఇన్ గ్లోబల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతుందన్నమాట. సో August 13th and 14th చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేటలో జరిగే ఈ కాన్ఫరెన్స్లో ఏఐతో హెల్త్ కేర్, స్మార్ట్ సిటీ, సస్టైనబిలిటీ, ఎనర్జీ సేవింగ్ లాంటి ఏరియాస్లో పాజిటివ్ చేంజ్ ఎలా తీసుకురావచ్చు అనే విషయాలపై ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేస్తున్నారు. సో డియర్ లిజనర్స్, లెట్స్ టేక్ ఎ మ్యూజికల్ బ్రేక్. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 102.9 FM విత్ మీ ఆర్జే మధు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మన హైదరాబాద్లో మ్యూజిక్ లవర్స్ కోసం ఈ ఫ్రైడే ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ రెడీగా ఉందన్నమాట. వన్ వరల్డ్ ఫ్యూజన్ 2026 సీజన్ 13 August 14 ఈవినింగ్ 7 PM రవీంద్ర భారతిలో జరుగుతుంది. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్కి బాలీవుడ్ అండ్ ఫ్యూజన్ సౌండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఈ మ్యూజికల్ ఈవినింగ్లో పర్ఫామ్ చేయబోతున్నారన్నమాట. సో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఈ కాన్సర్ట్ ద్వారా ఆటిజం అవేర్నెస్కి కూడా సపోర్ట్ అందిస్తున్నారు. సో క్లాసికల్ మ్యూజిక్, ఫ్యూజన్ అండ్ మీనింగ్ఫుల్ కాజ్ అన్నీ కలిసిన ఒక స్పెషల్ ఈవినింగ్ అన్నమాట. హైదరాబాద్లో మ్యూజిక్కి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ దొరుకుతుంది. సో మనం కూడా ఒక మ్యూజికల్ బ్రేక్ తీసుకుందామా? హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ జస్ట్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం బ్రీభవనోత్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో ఒక్కసారి మీ చుట్టూ చూడండి, మొబైల్, ఇంటర్నెట్, వైఫై, ఓటీటీ, వీడియో కాల్స్, మన డే మొత్తం కనెక్టివిటీతోనే నడుస్తుంది కదా. కానీ వీటి వెనక అసలు టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అదే తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కేబుల్ నెట్ కన్వర్జెన్స్ 2026. అయితే ఆగస్ట్ 13th నుంచి 15th వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు ఈవెంట్ జరుగుతుందన్నమాట. సో బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ, ఓటీటీ, ఎఫ్టీటీహెచ్, ఐపీటీవీ, బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ కనెక్టివిటీకి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. సో టెక్నాలజీని యూజ్ చేయడం మాత్రమే కాదు, దాని వెనక ఉన్న టెక్నాలజీని తెలుసుకోవడం కూడా ఇంట్రెస్టింగే కదా. మరి ఇప్పుడు టెక్నాలజీ టాక్కి చిన్న బ్రేక్ ఇచ్చి మ్యూజిక్కి వెల్కమ్ చెప్పేద్దామా? మీకోసం ఒక లవ్లీ సాంగ్ అయితే రెడీగా ఉంది. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో నట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వీకెండ్ అంటే మూవీస్ మాల్స్ మాత్రమే కాదు, కొంచెం చైల్డ్హుడ్ మెమరీస్ కూడా రివైవ్ చేసుకోవచ్చు కదా. సో హైదరాబాద్లో నిజాంపేట వైపు ఒలింపియన్ సర్కస్ను సందడి చేస్తుందన్నమాట. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, థ్రిల్లింగ్ అక్రోబాటిక్ యాక్ట్స్, ఏరియల్ పర్ఫార్మెన్సెస్, ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మీద కూర్చోబెట్టి స్టంట్స్, ఇలా ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. మన చిన్నప్పుడు సర్కస్కి వెళ్ళి ఇది ఎలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిన రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు అదే ఎక్సైట్మెంట్ని కిడ్స్తో కలిసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్. ఫ్యామిలీతో వీకెండ్ని ఫన్గా స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అండ్ నౌ ఎంటర్టైన్మెంట్ మూడ్ సెట్ అయిపోయింది కదా, లెట్స్ కంటిన్యూ విత్ అ సూపర్ ఫీల్ గుడ్ సాంగ్. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే వీకెండ్ మూడ్ ఆటోమేటికలీ స్టార్ట్ అయిపోతుంది కదా. మనకి కొంతమంది మూవీ ప్లాన్ చేస్తారు, ఇంకొంతమంది కేఫ్కి వెళ్తారు, ఇంకొంతమంది స్టాండప్ కామెడీ చూసి కడుపుబ్బా నవ్వాలని అనుకుంటారు. మన హైదరాబాద్లో కూడా వీకెండ్కి కామెడీ కల్చర్ బాగా పెరిగిపోయింది. అసలు చిన్న చిన్న కామెడీ క్లబ్స్లో కొత్త కమీడియన్స్ నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్స్ వరకు ఆడియన్స్ని నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ రోజంతా ఆఫీస్ వర్క్, ట్రాఫిక్, డెడ్ లైన్స్, వీటి మధ్య ఒక గంట మనస్ఫూర్తిగా నవ్వితే అదే ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్. అందుకే ఈ వీకెండ్ మీరు ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా కొంచెం సేపు నవ్వుకుని టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే స్మైల్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పీపుల్ కదా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 1947 నాటి దేశ విభజన భయానక దినం సందర్భంగా విభజన వల్ల ప్రభావితమైన వారందరి ధైర్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ప్రధానమంత్రి మోదీ నాటి దేశ విభజనను చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టంగా అభివర్ణించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట మంత్రివర్గ సమావేశం రాష్ట సచివాలయంలో జరగనుంది. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశకు అనుమతులు సాధించడంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నకిలీ డీఏపీ ఎరువులను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన

విలువైన వారసత్వ భూములను ప్రభుత్వం అమ్మాలని చూడటం సరికాదని, వాటిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత టి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు చిన్నారెడ్డి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఇంట్లో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇంట్లో లైట్స్, ఏసీ, కర్టెన్స్, సెక్యూరిటీ కెమెరాస్ ఇవన్నీ మన ఫోన్ లేదా వాయిస్ కమాండ్తో కంట్రోల్ చేస్తే. సౌండ్స్ ఫ్యూచరిస్టిక్ కదా, కానీ స్మార్ట్ హోమ్స్లో ఇవి ఆల్రెడీ పాసిబుల్. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ప్రాపర్టీ అండ్ మోడర్న్ లివింగ్కి సంబంధించిన ఇన్నోవేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి షేప్ 2026 స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పో హైదరాబాద్లో జరుగుతుంది. August 14 నుంచి 16 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే ఈ ఎక్స్పోలో స్మార్ట్ హోమ్ ఆటోమేషన్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎనర్జీ మేనేజ్మెంట్, స్మార్ట్ అప్లయన్సెస్, ప్రాపర్టీ ప్రాజెక్ట్స్, ఇంటీరియర్స్ అండ్ కనెక్టెడ్ లివింగ్ సొల్యూషన్స్ లాంటి విషయాలు షోకేస్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ హోమ్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లిమ్స్ ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో మీకోసం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. కీప్ లిస్నింగ్ టు రెయిన్ 102.9 FM విత్ మీ ఆర్జే మధు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. అసలు మన ఫేస్ గురించి మనం చాలా కేర్ తీసుకుంటాం కదా. మనకి ఫేషియల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ అనగానే జస్ట్ అపియరెన్స్ గురించే అనిపించవచ్చు, కానీ దాని వెనక చాలా మెడికల్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంటుందన్నమాట. సో అలాంటి స్పెషలైజ్డ్ మెడికల్ నాలెడ్జ్ గురించి డాక్టర్స్ డిస్కస్ చేసి నేర్చుకుని 12th నేషనల్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ కోర్స్ హైదరాబాద్లో జరుగుతుంది. ఆగస్ట్ 14 నుంచి 16th వరకు జరిగే ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఫేషియల్ ట్రామా, రీకన్స్ట్రక్టివ్ టెక్నిక్స్, కాస్మెటాలజీ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ గురించి మెడికల్ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. మనకి కనిపించేది జస్ట్ ట్రీట్మెంట్ రిజల్ట్, కానీ దాని వెనుక ఎంత అడ్వాన్స్డ్ మెడికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉంటుందో ఇలాంటి కోర్సెస్ చూస్తే అర్థమవుతుంది. Now, let's move from medical science to some musical science. Meekosam oka beautiful song ready ga undi. Keep listening to Rainbow Net 1.9 FM with me, RJ Madhu.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. మనకి మెడిసిన్స్, వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ చాలా ఫెమిలియర్ కదా. కానీ వీటి వెనక జరిగే రీసెర్చ్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి మనం పెద్దగా ఆలోచించాం. కానీ హైదరాబాద్లో ఈ విషయాలకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అదే బయోఫార్మా కాన్క్లేవ్ 2026. August 13th and 14th జరిగే ఈ 8th ఎడిషన్లో బయోఫార్మసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్, రీసెర్చర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ కలిసి బయోసిమిలర్స్, బయోలాజిక్స్, బయోప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ అండ్ జీన్ థెరపీ లాంటి ఏరియాస్ గురించి మనతో డిస్కస్ చేస్తున్నారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మన హెల్త్ సెక్టర్లో వచ్చే మెడిసిన్స్ అండ్ థెరపీస్ ఇంకా అడ్వాన్స్డ్గా, ఎఫెక్టివ్గా ఎలా డెవలప్ చేయొచ్చు అనే దానిపై నాలెడ్జ్ అండ్ ఐడియాస్ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇది. సైన్స్ అండ్ హెల్త్ కేర్ మన లైఫ్స్ని ఎలా షేప్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇలాంటి కాన్ఫరెన్సెస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కదా. ఇక సైన్స్ టాక్కి చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. కీప్ లిస్నింగ్ టు రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఇంతలో మన స్టూడియోలోకి స్మైల్ చేసుకుంటూ వచ్చేసారు రౌళి గారు. వెల్కమ్ రౌళి.
1: థ్యాంక్ యూ మధు. హలో ఎవ్రీవన్ అండ్ అ వెరీ హ్యాపీ ఫ్రైడే టు ఆల్.
0: రౌళి గారు, మిమ్మల్ని చూడగానే నాకు ఒక చిన్న క్వశ్చన్ గుర్తొచ్చింది.
1: సౌండ్స్ ఇంట్రెస్టింగ్, వాట్స్ ద

0: క్వశ్చన్,
1: మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫోన్లోనే చేసేస్తున్నాం కదా, లైక్ పేమెంట్స్, బుకింగ్స్, షాపింగ్, అన్ని యాప్స్లోనే చేస్తున్నాం కదా.
0: సో దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ మధు. అండ్ హియర్స్ వన్ మోర్ థింగ్, దట్ మెనీ పీపుల్ డోంట్ నో దాట్ దే కెన్ ఆల్సో లిసన్ టు ఆకాశవాణి ఆన్ దేర్ ఫోన్స్.
1: ఎస్, అది నేను కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, ఎలా అని.
0: ఇట్స్ వెరీ సింపుల్. Just download the news on a app, whether you're at home, traveling, or even outside Hyderabad. You can listen to Akashvani stations live on your phone. So along with FM, your favorite programs are always with you.
1: Ante news on a app download cheskunte Akashvani stations anni ekkada unna mantho vaadu untayi anamata.
0: Exactly. Wherever you go, Akashvani goes with you.
1: సూపర్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు రవళి గారు. సరే లిజినెస్, ఇప్పుడు మనం ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం మాట్లాడే మాటలకి కొంచెం పాజ్ ఇచ్చి మ్యూజిక్కి వెల్కమ్ చెప్పేద్దాం. మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ రెయిన్బో 101.9 FM.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఓకే లేడీస్, షాపింగ్ మూడ్ లో ఉన్నారా మీరు? బికాస్ హైదరాబాద్ లో ఫ్యాషన్ లవర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిషన్ హ్యాపనింగ్ దిస్ వీకెండ్. August 13th, 14th, and 15th హైటెక్ సిటీలో కొన్ని ఎగ్జిబిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఫెస్టివ్ సీజన్ అండ్ వెడ్డింగ్ షాపింగ్ కోసం కొత్త డిజైన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్ ఆప్షన్. ఇప్పుడు మన మార్నింగ్ నుండి ఈరోజు 6 o'clock నుండి ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ అయితే స్పెండ్ చేశాం కదా. ఫస్ట్ జుంటుపల్లి సీతా రామచంద్రస్వామి క్షేత్రం గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ పాలకూర పెసరట్టు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ని ఎక్స్ప్లోర్ చేశాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వీకెండ్ మూడ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుండి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ ఫ్రైడే మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ సమయం తన నటక తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం అయితే 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM. నేను వి ఆర్జీ మధు సైనింగ్ ఆఫ్. హ్యాపీ వీకెండ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి ప్రజలకు అందుబాటు ధరకు కరెంటును అందించాలన్నదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2026 లక్ష్యమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరుగుతోంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పుష్కరాల సన్నద్ధత ఏర్పాట్ల పురోగతిపై వారు సమీక్ష నిర్వహిస్తున్నారు. సర్ సమాచారం పేరుతో వాట్సాప్లో పంపించే లింక్ ద్వారా ఫామ్ నింపాలంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ

వయోధికుల జాతీయ మండలి 5వ సమావేశం జరగనుంది. ఈ నెల 12వ తేదీ వరకు 768 కేసులను పరిష్కరించినట్లు కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది. బీసీ మహిళలకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుటుంబ మిషన్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట మంత్రి పొన్ను ప్రభాకర్ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హండ్రెడ్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Welcome back. You're listening to Akashvani from Rainbow 101.9, and I am RJ Ravli with you all. And as we are celebrating songs that didn't just define the top charts but also became memories, so before this short break, we listened to Dua Lipa's Levitating. So it's impossible not to smile when the bassline kicks in, right? Released in 2020 as a part of her album Future Nostalgia, the song became a worldwide phenomenon. Even years after it's released, it's continued breaking streaming records and became one of the defining pop songs of the decade. What's fascinating is its message. Levitating isn't just about romance, it's about feeling when someone or something lifts your spirits so much that life suddenly feels lighter. You know, and we all have moments like that, right? A person or a memory, a song that makes everything feel just a little brighter. The retro disco sound also introduced an entire generation to classical dance pop influences from the 70s and 80s, proving that great music never goes out of style. And speaking of timeless music, our next artist has an incredible way of making even the simplest emotions sound unforgettable. And before we cue the next artist's song, here is an update.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: Well, that was A Sky Full of Stars by Coldplay. Chris Martin once described music as something that should make people feel hopeful, and that's exactly what this song does. Produced by Swedish DJ Avicii, it's beautifully blended Coldplay's emotional songwriting with uplifting electronic music, and the result of it, a song that become equally at home in stadium concerts, weddings, graduation ceremonies, festivals, and even quite late night drives. Its message is beautifully simple. Sometimes one person can completely change the way we see the world, and that's a lovely reminder, not just in love, but in friendship, family, and the people who inspire us every day. Don't go anywhere, you're listening to Akashvani FM Rainbow, and the music continues right after this.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గానీ హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ కరెక్షనల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 1057 మంది సిబ్బందికి గ్యాలంటరీ సేవా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం విష్కరిస్తారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిమ్స్లకు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం జలమండలికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలియజేశారు. ఓనం ఉత్సవాలకు చెల్లపల్లి నుండి కొట్టాయం మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం చెల్లపల్లి నుంచి ఉదయం 7:15 07:197 ప్రత్యేక రైలు, ప్రతి సోమవారం సాయంత్రం 4:45 కొటాయం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సర్వ్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీతో ఆర్జీ రవ్లి. వెల్, స్టూడియో క్లాక్లో సమయం అయింది 12:11:56. తో ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ చాలా సింపుల్, కానీ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్, విచ్ ఇస్ ఫుడ్, ఎస్పెషలీ కంఫర్ట్ ఫుడ్. అంటే మరి కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి యాక్చువల్లీ? యూనో, మనం ఎప్పుడైనా సాడ్ ఉన్నప్పుడు, లేకపోతే టైర్డ్గా అనిపించినప్పుడు, యా స్ట్రెస్లో ఉన్నప్పుడు, దట్ వన్ పర్టిక్యులర్ ఫుడ్ దట్ మేక్స్ అ మూడ్ ఆటోమేటికలీ బెటర్, దట్ ఈస్ ఓన్లీ ద కంఫర్ట్ ఫుడ్. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ మన స్టమక్ని మాత్రమే కాదు, మన హార్ట్ని కూడా సాటిస్ఫై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా వర్షం పడుతుందనుకోండి, ఆ వేడి వేడి కప్ ఆఫ్ టీ అండ్ పకోడీ ఉంటే ఆ వెదర్కి, ఆ అంబియన్స్కి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, డిఫరెంట్ ఫీల్ కూడా వస్తుంది కదా. అలాగే కోల్డ్ వెదర్లో ఏదైనా హాట్ హాట్గా చేసుకొని మన ఫేవరెట్ రెసిపీ తిన్నామో, ఆర్ యునో యువర్ ఫేవరెట్ బిర్యానీ ఆర్ ఎనీ అదర్ డిష్ దాట్ యు లైక్ కదా. సో లేదా ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో మన అమ్మ చేసిన వంట మనకు చాలా ఇష్టం అవుతుంది, అండ్ దాట్ వీ రిలిష్ ఇట్ బికాస్ వీ స్పెండ్ మచ్ ఆఫ్ అ టైమ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్, రైట్? సో ఇలాంటి కాంబినేషన్స్, ఇంకా పప్పన్నం ఆవకాయ, ఇట్స్ ఓ డెడ్ కాంబినేషన్, రైట్? సో దాని గురించి మాట్లాడుతుంటేనే ఐ థింక్ చాలామందికి నోట్లో నీళ్ళు రావచ్చు, రైట్? ద కాంబినేషన్ డస్ దాట్. సో కంఫర్ట్ ఫుడ్ గురించి మనం ఇంకా మాట్లాడుకోయే ముందు ఈ పాట ఫ్రమ్ ద మూవీ ఎగిరే పావురమ్మ. సో ఎంజాయ్ దిస్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే కంఫర్ట్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ యాక్చువల్లీ కంఫర్ట్ ఫుడ్కి ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంటుంది మనతో, విచ్ ఇస్

మెమరీస్. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ డిష్ తినగానే మనకి మన చైల్డ్హుడ్ గుర్తుకు రావచ్చు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మన అమ్మ చేసిన రెడీ చేసిన ఫుడ్ గుర్తుకు రావచ్చు, లేకపోతే సండే రోజు ఫుల్ ఫ్యామిలీ కలిసి తిన్న ఆ లంచ్ గుర్తుకు రావచ్చు, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొత్త డిష్ ఏదైనా ట్రై చేసినప్పుడు, లేదా మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తిన్న ఆ స్పెషల్ డిషెస్ అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఫుడ్ని జస్ట్ ఫుడ్గా కాకుండా మెమరీస్గా మార్చేస్తాయి. అండ్ మన తెలుగు స్టేట్స్లో కంఫర్ట్

0: అన్ని గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఫుడ్ని జస్ట్ ఫుడ్గా కాకుండా మెమరీస్గా మార్చేస్తాయి. అండ్ మన తెలుగు స్టేట్స్లో కంఫర్ట్ ఫుడ్ లిస్ట్ అంటే చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. పప్పన్నం, పెరుగన్నం, ఆవకాయ అన్నం, గోంగూర పచ్చడి, పులిహోర, బిర్యానీ, దోశ, ఇడ్లీ, పెసరెట్టు, అండ్ ఆఫ్ కోర్స్ గరం గరం మిర్చి బచ్చి, ఎస్పెషలీ ఇన్ రెయినీ సీజన్, రైట్? సింపుల్ ఫుడ్ అయినా సరే రైట్ టైంలో తింటే ఇట్ కెన్ మేక్ ఆ డే ఎంటైర్లీ మచ్ మచ్ బెటర్. అండ్ నెక్స్ట్ పాట, ఐ థింక్ యూనో మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, సో ఈ పాట ఇస్ వెరీ యాప్ట్ ఫర్ అస్ టు లిసన్ రైట్ నౌ. సో స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జీ రఫ్లీ విత్ యూ ఆల్.
1: వివాహ భోజనంబు.

మనం మాట్లాడుకుంటున్నాం మన కంఫర్ట్ ఫుడ్ గురించి కదా. సింపుల్ ఫుడ్ అయినా సరే రైట్ టైంలో తింటే మన మొత్తం డే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ కంఫర్ట్ ఫుడ్ డజంట్ ఈవెన్ హ్యావ్ టు బి సంథింగ్ ఫ్యాన్సీ, రైట్? కంఫర్ట్ ఫుడ్ అనగానే చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ కాకపోవచ్చు, యా వి డోంట్ నీడ్ టు డైన్ ఇన్ యునో 5-star రెస్టారెంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ డిష్, రైట్? మన ఇంట్లో చేసిన సింపుల్ రెసిపీస్, సింపుల్ రసమన్నం మనకి ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వచ్చు. బికాస్ ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టేస్ట్, ఇట్స్ అబౌట్ హౌ ఇట్ మేక్స్ యూ ఫీల్ ఇట్. అండ్ దాట్స్ వై పీపుల్ ఆఫెన్ సే దట్ ఐ డోంట్ నో వై బట్ దిస్ ఫుడ్ ఫీల్స్ లైక్ హోమ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కొన్ని డిషెస్కి ఆ హోమ్ ఫీలింగ్ ఉంటుంది, రైట్? మరి ఇప్పుడు మీ టర్న్, రైట్? ఆలోచించండి, మీ ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏమి గుర్తుకొస్తుంది మీకు? ఫస్ట్ థాట్ దట్ క్రాసెస్ యువర్ మైండ్, ఇస్ ఇట్ యువర్ మదర్స్ స్పెషల్ ఫుడ్ ఆర్ యువర్ గ్రాండ్ మదర్స్ రెసిపీ ఆర్ సింపుల్ దాల్ రైస్ అండ్ పికిల్, రైట్? అండ్ హియర్స్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దాట్ యూ కెన్ లిసన్ టు ఆర్ థింక్ అబౌట్ ఇట్, లైక్ మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తారు? బికాస్ లెట్స్ బీ ఆనెస్ట్, సమ్టైమ్స్ వి గెట్ సొల్యూషన్స్ ఆర్ నాట్ టు ద ప్రాబ్లమ్స్, బట్ మనకు కావాల్సిన మన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ మన ముందుకు వచ్చేస్తే వి ఫీల్ అ లిటిల్ హ్యాపీయర్, అ ఫీల్ లిటిల్ లైటర్, అండ్ ఇట్ మేక్స్ అ డే అండ్ టైమ్ అ లిటిల్ మచ్ మచ్ బెటర్, రైట్? సో థింక్ అబౌట్ ఇట్.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: वेल, तो हमारे साथ बात करने के लिए अगले कॉलर तैयार हैं. उनसे जानते हैं कि उनकी कंफर्ट फूड जो वो खाना पसंद करते हैं जब भी वो दुख होते हैं या खुशी में होते हैं, तो व्हाट इज़ दैट वन डिश दैट ही लाइक्स यू इट. हेलो,
1: राधे राधे, सत्येंद्र
0: नमस्कार
1: से
0: सर.
1: रहना है तो राधे राधे कहना है।
0: जी सर, तो सर बताइए आपका कंफर्ट फूड क्या है?
1: ఈరోజు తీసుకొచ్చి పెట్టారేంటి?
0: కంఫర్ట్ ఫుడ్ కదండి, ఇప్పుడు వీకెండ్ వస్తుంది,
1: సరే,
0: సో ఇట్స్ టైమ్ టు ఈట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అట్
1: అదే
0: లీస్ట్
1: అదే అంటే
0: ఎంజాయ్.
1: ఎఫ్ఎం రెయిన్బోలో పెద్ద విందు తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి అంటున్నాను.
0: రైట్
1: అయితే
0: రైట్.
1: ఇంకోటి ఏంటంటే, వెజ్ ఫుడ్ ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం

0: వైట్ చనా అని కాబులి చనా అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్యాలలతోటి పలావ్ పలావ్ కూడా చేస్తుంది, సగ్గు బియ్యం తోటి చేస్తుంది.
1: ఓకే,
0: బ్రేక్ఫాస్ట్ లో ఇవన్నీ ఇష్టమే. ఇంకోటి ఏంటంటే వెజ్ లో మునియాకాయలు ఆనియప్పకాయలు వేసి పప్పుచారు చేస్తారు చూడండి, అదంటే చాలా ఇష్టం నాకు. దాని వెంబడి సప్పడి పప్పు,
1: ఓకే, సో అది మీ
0: వాటి
1: కంఫర్ట్
0: వెంబడి
1: ఫుడ్.
0: అవన్నీ బాగుంటుంది, చాలా లైట్ గా అనిపిస్తుంది స్టమక్ కి. దాంతో పాటు వడియాలు కూడా ఉండాలండి, బాగుంటుంది. వీలైతే లవలి గారు, యాక్చువల్ గా నేను ఫుడ్ డీటెయిల్స్ కాకుండా మిమ్మల్ని పలకరించి చాందినాలైందని చెప్పేసి చేశాను, ఒక వీలైతే ఒక సాంగ్ ప్లే చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చేస్తారా?
1: చేస్తానండి, ట్రై చేస్తాను.
0: అదే మీరు చేస్తానంటేనే చెప్తాను.
1: షూర్, ట్రై చేస్తాను.
0: మంచి సాంగ్ ఒకటి ఏంటంటే పీకు అమితాబ్ బచ్చన్ గారు దీంట్లో పడుకోం,
1: రైట్ సార్?
0: అయితే అందులో చాలా మంచి సాంగ్ అండి, జీలే జీలే ఇన్ సాసోమే.
1: రైట్ సార్, ఓకే,
0: హ్యావ్ ఎ గ్రేట్ డే,
1: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. राइट, तो कम्फर्ट फूड इज़ समथिंग दैट इज़ वेरी क्लोज टू आर हार्ट, और रीजन्स उसके बहुत सारे अलग अलग हो सकते हैं, राइट? सो आप ही सोचिए कि आपका कम्फर्ट फूड क्या है, या फर्स्ट थिंग दैट कम्स टू योर माइंड व्हेन यू आर अपसेट और यू वांट अ लिटिल टू एलिवेट योर मूड, वो क्या एक डिश है जो इंस्टेंटली आपके थॉट में आता है, या यू फाइंड इट लाइक विद यू इंस्टेंटली?

0: FM Rainbow 101.9
1: वेलकम बैक, आप सुन रहे हैं हेलो रेनबो और मैं हूँ आपके साथ आरजे रावली। और स्टूडियो क्लॉक में वक्त हुआ है 1:34, तो बात करते हैं हमारे अगले कॉलर से, जानने की कोशिश करते हैं कि उनकी फेवरेट कंफर्ट फूड क्या है। हेलो
2: हेलो रावली मैडम, गुड आफ्टरनून मैडम।
1: नमस्कार सर,
2: इंडिपेंडेंट डे शुभाकांक्षलु अंदरिकी।
1: మీకు రండి, సో చెప్పండి కంఫర్ట్
2: ఫుడ్ అడ్వాన్స్ చెప్తున్నాను. అయితే టాపిక్ బాగుందమ్మా. అయితే నేను చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పులిహోర పెరుగుతుంది మేడం.
1: పులిహోర, ఓకే,
2: పులిహోర, పులిహోర చింత పండుతో చేస్తారు, చాలా బాగనిపిస్తుంది. అది నాకు పెరుగు సర్ది చాలా ఇష్టం. అందులో దాంతో మిర్చి బజ్జి అన్న అటువంటి మిర్చి బజ్జి అంచుకు వేసుకొని తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. స్వీట్ల మాత్రం నాకు పేట చాలా ఇష్టం. రాజస్థాన్ పేట ఉంటుంది అనమాట ఆగ్రావాల, అది చాలా బాగుంటుంది, అది చాలా ఇష్టం అనమాట. రసమల్లి రేపుడు కూడా చాలా ఇష్టం అనమాట.
1: ఒక
2: సాంగ్ కావాలి మేడం నాకు.
1: చెప్పండి సార్, ట్రై చేస్తాం.
2: డాన్ డాన్ మూవీలో మయో డాన్ అమితాబ్ బచ్చన్ సాంగ్ ఉంది, ఏంటి మేడం బాగుంటుంది?

ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ. ಮೀರ್ ಮಿಟ್ನರು, ಆಕಾಶವಾಣಿ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ರೇನ್ಬೋ తో జీవితం రంగులమయం 2:01 ఇన్ ద స్టూడియో క్లాక్ అవుతోంది. నేను మీ ఆర్జే జ్యోతిర్మే వచ్చేసాను మీ అందరి కోసం. అండ్ బోలెడన్ని మంచి మంచి కబుర్లు, మంచి మంచి పాటలు ఇవన్నీ కూడా తెచ్చేసాను అనమాట. సో ముందుగా అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాట విందాం, ఓకే? ఆ తర్వాత జష్నే హైదరాబాద్లోని రుచులు, ఓకే, ఇంక్రెడిబుల్ ఇండియాలోని అందమైన ప్లేసెస్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం, ఓకే? చలో మరి, స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

Yes, so welcome back, listeners. So, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ మనం ఉన్నాము జష్ని హైదరాబాద్లో. సో మరి ఈరోజు జష్ని హైదరాబాద్లో స్పెషల్ ఏమిటి అంటే, వానాకాలంలో మనకి గుర్తొచ్చే చిరుతిళ్ళలో ఇది చాలామందికి ఫేమస్. ఓకే, సో ఇది ఏంటో మీకు తెలుస్తూనే ఉండాలి. నేను చక్కగా వర్షం పడుతుంటే ఓకే బయట అలా స్ట్రీట్ మీదకి వెళ్ళి అనా దో పానీపూరిదేదో అని అడిగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా ఉండకపోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. కానీ ఈ పానీపూరి ఎక్కడ పుట్టింది, దీని చరిత్ర ఏంటి అనే విషయాలు మీకు తెలుసా? ఓకే, సో అలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, చలో మనకి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. ఆ తర్వాత ఇంకా చక్కగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మనందరి ఫేవరెట్ అయినటువంటి పానీపూరి గురించి. సో పానీపూరి కథ యూనో చాలామంది చెప్పే ప్రకారం, ఐ డోంట్ నో వెటర్ ఇట్ ఇస్ నిజంగా కరెక్ట్గా లేకపోతే జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ చాలామంది అయితే ఇలా కూడా చెప్తారు, లైక్ పానీపూరికి మూలం మహాభారత కాలంలోనే ఉందని. ఒక పురాణ కథ ఉంది, అదేంటంటే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి చాలా తక్కువ పిండి ఇంకా కొద్దిగా బంగాళదుంపలు ఇచ్చి అందరికీ సరిపడేలా కొత్తగా ఏదన్నా వంట చేయమ్మా అని కుంతీదేవి చెప్పిందట. మరి అప్పుడు ద్రౌపది చిన్న చిన్న పూరీలు చేసి వాటిలో కూర నింపి అందించిందని చెప్తారు. అయితే మరి దీనికి చారిత్రాత్మక ఆధారాలు ఏవీ లేవు, కానీ ఇది కేవలం ఒక జానపద కథ మాత్రమే అని కూడా కొంతమంది అంటారనమాట. సో ఇంకా దీని అసలు పానీపూరి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం. ఏంటి రంగులమయం? ఎస్, ఓకే. సో మనం మాట్లాడుకుంటున్నాము జష్నే హైదరాబాద్లో అబౌట్ పానీపూరి. అయితే ఇప్పుడు నిజమైన చరిత్ర ప్రకారం అయితే పానీపూరి మొదట ఉత్తర భారతదేశంలోని మగధ ప్రాంతంలో, ఐ మీన్ ప్రస్తుతం బీహార్ అని చెప్పి చెప్తుంటారు, సో అక్కడ పుట్టింది అని చరిత్రకారులు భావిస్తున్నారంట. అక్కడ దీనిని మొదట ఫుల్కి లేదా పుచ్కా లాంటి పేర్లతో పిలిచేవారట. కాలక్రమేణా ఈ వంటకం దేశమంతా కూడా వ్యాపించింది. అండ్ ప్రతి ప్రాంతంలో అక్కడి ప్రజల రుచికి తగ్గట్టు మార్పులు చేశారు, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు కూడా. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో దీన్ని పానీపూరి అంటారు, ముంబైలో కూడా పానీపూరి అంటారు, పశ్చిమ బెంగాల్లో లేకపోతే కోల్కతా అట్ సైడ్ దీన్ని పుచ్కా అని అంటారు, ఒడిషా జార్ఖండ్లో గప్చుప్ అని అంటారు, అండ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో గోల్గప్పా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో పేర్లు మారిన రుచి మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. సో ఇంకా పానీపూరి గురించి బోల్డన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఇంకా చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము జస్ట్నే హైదరాబాద్లో అబౌట్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్ట్రీట్ స్నాక్ అయినటువంటి పానీపూరి, లేదా పుచ్చకా, లేదా గప్చుప్, లేదా గోల్గప్ప. పేరు ఏదైనా కూడా ఆ రుచి మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. మొదట్లో అయితే పూరీలో కేవలం చింతపండు నీళ్లు, మసాలాలు మాత్రమే కలిపి వేసేవారట కొంతమంది. అయితే ఆ తర్వాత బంగాళదుంపలు, శనగలు, బఠానీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఇలా వివిధ రకాల మసాలాలు కలపడం ప్రారంభించారట. అయితే ఇప్పుడైతే ఏం చక్క స్వీట్ పానీపూరి ఉంటుంది, స్పైసీ పానీ ఉంటుంది, లేకపోతే పుదీనా పానీ ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ పానీ ఉంటుంది, చీజ్ పానీపూరి కూడా అమ్ముతున్నారంట, చాక్లెట్ పానీపూరీలు లాంటి ఎన్నో కొత్త వెరైటీలని సృష్టిస్తున్నారంట. మరి ఈరోజు పానీపూరి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. విదేశాల్లో కూడా భారతీయ రెస్టారెంట్లు ఇది ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్గా అందిస్తున్నారు.

ಯೆಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್. ఎస్, మనం నమో చేసిన హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం పానీపూరి గురించి. మొత్తానికైతే పానీపూరి అనేది కేవలం ఒక చిరుతిండి మాత్రమే కాదు, భారతీయుల ఆహార సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన రుచికరమైన వంటకం. ప్రాంతాన్ని బట్టి పేరు మారిన ఒక పానీపూరి నోట్లో వేసుకుంటే వచ్చే ఆ రుచి మాత్రం అందరికీ ఒకటే. పానీపూరి తినేటప్పుడు ఎన్ని తిన్నామో ఈసారైనా కౌంట్ చేసుకోవాలి అని మనం ఆ బండి దగ్గరికి వెళ్ళే ప్రతిసారి గుర్తుంచుకుంటాము. కానీ ఒక్కటి నోట్లో పెట్టుకోగానే అబ్బా అనుకొని తింటూనే ఉంటాను తప్ప కౌంట్ మాత్రం గుర్తుంచుకోవన్నమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ లెక్క తీరు.

0: తెలిసినే తేల్చలేము. నిజంగా మనం కట్టిన డబ్బులకి మనకు పానీపూరీలు వచ్చాయా అని ఒక్కసారి కూడా కౌంట్ చేసుకోలేకపోయాము. ఆ రుచిలో మైమరిచిపోతూనే ఉంటాం. మరి అలాంటిది పానీపూరి ఎక్కడ పుట్టింది అని తెలుసుకోవాలంటే ఆ వందల యూనో ఏళ్ళ బ్యాక్ ఎవరైతే దాని గురించి చరిత్ర గురించి రాసే వాళ్ళు ఉన్నా కూడా ఆ పానీపూరిని నోట్లో పెట్టుకొని మైమరిచిపోయి ఎక్కడ పుట్టిందో చెప్పడం కూడా మర్చిపోయారో ఏంటో మరి. ఓకే, సో మూలాలు సరిగ్గా తెలియకపోయినా టేస్ట్ మాత్రం అందరికీ తెలుసు, అదే మన పానీపూరి. ఓకే, ఇంకా చక్కటి పాటలు మాటలు అన్నీ వస్తాయి. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్

వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్ 2.0 స్కీము, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈరోజు దేశ విభజన భయానక స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టం అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడ్డాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోతిర్మయ్. అండ్ మనమున్నాము డబుల్గా మీటాలో. యాక్చువల్గా లైఫ్లో చాలాసార్లు మనకి మనం చేసింది ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడము, లేకపోతే మనము ఒకటి ఆలోచించి చేస్తే దాన్ని వాళ్ళు ఇంకొకటిగా అర్థం చేసుకోవడము, లేకపోతే తప్పుగా మన మీద గాసిప్ చేయడము, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర మన గురించి మనం లేనప్పుడు తప్పుగా మాట్లాడడము, మనల్ని బ్లేమ్ చేయడము, ఇలాంటిది బ్యాక్ బిచ్చింగ్ చేయడం కావచ్చు, లేకపోతే యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా చాలా తప్పుగా చేయడం అనేది మోస్ట్లీ ఈ వరల్డ్కి అలవాటే. లైక్ యూనో మనం ఏం చేసినా కూడా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, వాట్ ఎవర్ యు డూ, నీ వల్ల వాళ్ళ ప్రాణం కాపాడినా ప్రాణం అనేది కాపాడినా కూడా నువ్వు చేసింది తప్పే అని జడ్జి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. ఓకే, సో అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చలో ఇంకా చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత మిగతా స్టోరీ అంతా చెప్తాను ఏం చేయాలి అనే దాని గురించి. సరే, స్ట్రైట్గా ఉండే మరి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

Beautiful song, Vinaru, from the movie Loafer, one of my favorite singer Karunya Padindi. And manamunnamu double kamita lo, and nen maatladutunnanu evaraina manalni tappuga judge chesinappudu leda lenipone nindalu vesinappudu manam em cheyali. ఎస్ అయితే బేసిక్గా అయితే కోపంతో రక్తం ఉడికిపోతుంది అలాంటి సమయంలో. వెంటనే వెళ్ళి నేను అలాంటి వాడిని కాదు, నేను అలాంటి దాన్ని కాదు, నాతో ఇది నిజమైంది అని ప్రూవ్ చేసుకోవాలి అని చాలామందికి ఆత్రంగా ఉంటుంది. మన ఈగో గొడవ పైననే సరే మనం కరెక్టే అని వాళ్ళు కనిపించాలి, అండ్ గట్టిగా ఫోర్స్ చేయాలి ఇది నిజం కాదు, ఇది అబద్ధం చెప్తున్నారు నా గురించి, నేను ఇది కాదు అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా మనకు చెప్పాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం ఒక పెద్ద ఎమోషనల్ ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం. ఎంత బాధపడ్డా, ఎంత గట్టిగా ఇది నేను కాదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని తప్పుగా చూడాలి అని ముందే ఫిక్స్ అయిపోయినప్పుడు అక్కడ మన నిజాయితీకి జీరో వాల్యూ. సైకాలజీలో దీన్నే ఎమోషనల్ కన్జర్వేషన్ అని అంటారట. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ఎవరం, మన క్యారెక్టర్ ఏంటి అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం మనకు అస్సలే లేదు. అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు వాదించడం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం మన విలువని మనమే చేతులారా తగ్గించుకోవడం. సో ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం టైం వేస్ట్, మౌనంగా ఉండండి. మనదేంటి, మనం ఏం చేస్తున్నాము, మనం చేసింది కరెక్టా రాంగా అని మనకు తెలుస్తుంది. ఆ క్లారిటీ ఉంటే చాలు, పనికిరాని వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడానికి, వేస్ట్ చేసుకోవడానికి మన టైం ఏమి అంత ఖాళీగా లేదు. మన లైఫ్ మీద, మన పనుల మీద ఆ శ్రద్ధ పెట్టుకుంటే అదే మనకు మనం ఇచ్చుకునేటువంటి నిజమైన ఆత్మగౌరవం. ఏమంటారు? చాలా మరి స్టేట్ యూనిక్ బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరి కోసం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, రభస మూవీలో నుంచి ఎన్టీఆర్ గారు పాడి డ్యాన్స్ చేసి నటించినటువంటి సినిమాలో పాట. అండ్ ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం ఉన్నాము డబుల్ కమీటాలో విత్ మీ ఆర్జే జ్యోతిర్మయ్. సో యాక్చువల్గా ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఈ మనుషుల్ని ఎంతెంత రకాలుగా ఎన్ని రకాలుగా భయపెడదాము, ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే అది తింటే బాడీ పాడైపోతుంది, ఇది తినకండి అది తినకండి అని చెప్పేసి బోల్డ్ అని చెప్తూ భయపెడుతూ వాళ్ళు బతుకుతున్నారు. యాక్చువల్గా అందులో ఒక భయానకానికి గురి చేసే ఒక విషయం ఏమిటి అంటే ప్రిజర్వేటివ్స్. ఎస్, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి కెచప్స్ కావచ్చు, మయోనీస్ కావచ్చు, లేకపోతే బ్రెడ్ కావచ్చు, లేకపోతే బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే యూనో మనం డేలో యూస్ చేసే ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువ వస్తువుల పైన వెనక లేబుల్లో మనకి ప్రిజర్వేటివ్స్ అని ఉంటుంది. అయితే ప్రిజర్వేటివ్స్ నిజంగానే అంత చెడ్డవా? అయితే మరి ఇన్ని దేశాల ప్రభుత్వాలు వాటన్నిటినీ పూర్తిగా బ్యాన్ చేయకుండా ఇంకా ఎందుకు వాడుతున్నాయి? అసలు సమస్య నిజంగా ప్రిజర్వేటివ్స్ వల్లే జరుగుతోందా?

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాట్స్ కాలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రిజర్వేటివ్స్ నిజంగానే అంత చెడ్డవా. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి, ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన పద్ధతి ఏం కాదు, మన పూర్వీకుల కాలం నుండే ఉంది. ఎలా అనంటే, మనం ఇప్పటికీ తింటున్న పచ్చళ్ళు, ఊర మిరపకాయలు, వడియాలు, ఎండు చేపలు ఇవన్నీ కూడా ఆహారాన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంచడానికి చేసిన ప్రిజర్వేషన్ పద్ధతులే. కాకపోతే సైన్స్ అభివృద్ధి చెందాక ఆహారాన్ని మరింత సురక్షితంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగపడే రసాయన పదార్థాలు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి తయారు చేశారు. వాటిని మనం ప్రిజర్వేటివ్స్ అంటున్నాం. అయితే ఇంకా ఈ ప్రిజర్వేటివ్స్ గురించి, వీటిని వాడకం వల్ల నిజంగా మనకి చెడు జరుగుతోందా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మనము డబుల్ కమీటాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ప్రిజర్వేటివ్స్ గురించి. అయితే ఇంకో విషయం ఆలోచించండి, మన దేశం సరిహద్దుల్లో ఉండే సైనికులు లైక్ గడగడ అంటూ వణికిపోయేంటి మంచు గడ్డల్లో మన కోసం ఫైటింగ్ చేసేటువంటి సైనికులు ప్రతిరోజు ఎవరు వాళ్ళకి తాజా వంటలు తీసుకెళ్తారు? మోస్ట్లీ వాళ్ళు ఎక్కువగా కూడా ప్యాకేజ్ ఫుడ్ లేకపోతే ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహారాన్ని తింటారు. అయినా కూడా దేశం కోసం అయితే ఎంతో ధైర్యంగా బలంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు కదా. అందుకే అసలు ప్రశ్న ఏంటి, అసలు శత్రువు ఎవరు? ప్రిజర్వేటివ్స్ కాదు, మనం వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామో, అలాగే ఎంత ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్పై ఆధారపడుతున్నామా లేదా అనేదే ముఖ్యమైన విషయం. నిజానికి చెప్పాలంటే ప్రిజర్వేటివ్స్ కంటే కూడా పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఆకలి. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్ధతులు లేకపోతే ప్రపంచంలో కోట్లాది మంది ఆహారం దొరక్క తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవసరం కూడా వస్తుంది. అండ్ మనం పండించిన ఎంతో ఫుడ్ వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఉంది. కాబట్టి ప్రిజర్వేటివ్స్ను పూర్తిగా వాటి కోసం భయపడాల్సిన అవసరం లేదు. అనుమతించిన పరిమితుల్లో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ సురక్షితంగానే ఉంటాయి. కానీ ఏ ఆహారమైనా కూడా మితంగా తినడం, వీలైనంత వరకు తాజా ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం

అయితే మంచిది. కానీ వీలు లేనప్పుడు, లేకపోతే మనం ఫ్రెష్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోలేనప్పుడు, లేకపోతే ఇది తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు అని అనుకున్నప్పుడు, మరీ అయ్యో ఇది తింటే చచ్చిపోతామేమో అన్నంత భయపడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా తీసుకొని తినొచ్చు. కాకపోతే ఆ తీసుకొని తినేది ఎన్నిసార్లు తింటున్నాము, ఎంత ఎక్కువగా తింటున్నాము, అండ్ మనం తీసుకునే ఫుడ్లో అసలు ఫ్రెష్ ఫుడ్ అనేది ఉంటుందా లేదా అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నాననే కాదు, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, ఎవ్వరు చెప్పినా కూడా నమ్మదు. మీరు దాని మీద చెప్పేది వినండి, కానీ దాని మీద మీరంటూ రీసెర్చ్ చేసుకోండి. అది నిజమా కాదా అనేది మీ అంతటా మీరు తెలుసుకోండి. మీ బాడీకి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోండి. మీ డాక్టర్స్ దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. ఆ తర్వాతే వాటిని వాడడం కానీ తినడం కానీ చేయండి. ఎందుకంటే మీ గురించి మీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి. ఎస్టేట్ యూన్ ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీ అందరి కోసం.

రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పులవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవా పతకాలు ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పతకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పతకాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ గీత దాటి మాట్లాడకూడదని పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజగోపాల్ రెడ్డి ఆవేదన ఆందోళనను అర్థం చేసుకున్నామని, అయితే ఏం మాట్లాడినా అది పార్టీ అధిష్టానం దృష్టికి పోతుందన్నారు. ముఖ్యమంత్రికి తనకు మధ్య గ్యాప్ లేదని, ఎవరి పని వారు చేసుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. గత ఏడాది కరూర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ జూలై 27 ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాచుకున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తోందని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో. మరి ఇన్క్రెడిబుల్ ఇండియాలో లాస్ట్ టైం ఏమో ఏం చక్క వర్షాకాలంలో మరి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి ఇండియా మొత్తంలో అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే మరి వర్షాకాలంలో మనం ఎక్కువగా బాగా ఎంజాయ్ చేయగలిగేది, సీనిక్ బ్యూటీగా ఉండేది జలపాతాలు, వాటర్ఫాల్స్ మరి మన తెలంగాణలో ఓకే ఎక్కడ చూడొచ్చు? ఎందుకు అని అంటే రేపు ఎల్లుండి కూడా మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గరలో మనం చూడాలి అని అనుకుంటే ఎలాంటి వాటర్ఫాల్స్ ఉన్నాయి, ఎక్కడ చూడొచ్చు అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అండ్ అన్నిటికంటే ముందు ఫస్ట్ వచ్చే ప్రాంతం ఏదైతే ఉంది అంటే అది బొగతా వాటర్ఫాల్స్ అన్నమాట. ములుగు జిల్లాలో ఉంది, తెలంగాణలోనే అత్యంత అందమైన జలపాతాల్లో బొగతా ఒకటి. దీనిని తెలంగాణ నయాగరా అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఇక్కడ నీరు ఉధృతంగా ప్రవహి

ఇస్తూ చూడ్డానికి అద్భుతంగా ఉంటుందట ఫోటోగ్రఫీ. ఫ్యామిలీ ట్రిప్స్కి ఇది బెస్ట్ ప్లేస్. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జలపాతం ఉంది కదా అని చెప్పేసి జలపాతం దగ్గర దాకా మనకేం వెళ్ళనివ్వరు. ఆ సీనిక్ వ్యూ అయితే చూడొచ్చు మనము నయాగ్రా. నిజంగానే నయాగ్రా ఫాల్స్లో ఎట్లయితే మనకి దూరంగా ఇట్లా బ్యారిగేట్స్ కట్టి అక్కడ నుంచి మనం ఫొటోస్ ఇవన్నీ దిగుతామో, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇట్లా బ్యారిగేట్స్ ఉంటాయి. మనం అక్కడ నుంచి దూరం నుంచే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకోవాలి. అయితే ట్రెక్కింగ్ చేసే అవసరం అయితే ఉంటుంది. సో ఇంకా ఇలాంటి జలపాతాల గురించి మనం తెలుసుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత.

ఇది కుంతల జలపాతం అన్నమాట. సో కుంతల వాటర్ ఫాల్స్ నిర్మల్ జిల్లాలో ఉంది, అండ్ ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. సుమారు 147 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకి పడుతుందంట. చుట్టూ అడవులు, కొండలు ఉండటంలో ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం అనేది చాలా నచ్చుతుందంట. ఆ తర్వాత వచ్చేది పోచేర జలపాతం. ఓకే, ఇది కూడా నిర్మల్ జిల్లాలోనే ఉందంట. కుంటల జలపాతానికి దగ్గరలోనే ఉండే ఈ జలపాతం కూడా చాలా అందంగా ఉంటుందట. నీరు లోతైన రాతి గుంతలోకి పడుతూ అందమైన దృశ్యాన్ని చూసేలా చేస్తుందట. అయితే ఇక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టడం మాత్రం ప్రమాదకరం అట. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకాస్త ఇలాంటి జలపాతాల గురించి మనం మాట్లాడుకుందాము. సో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, అంతకంటే ముందు స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనమున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో, అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ తెలంగాణలో తప్పక చూడాల్సిన అందమైన వాటర్ఫాల్స్ గురించి. సో నెక్స్ట్ బొగత తర్వాత వచ్చేది

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరున్నారు ఆకాశవాణి, సారీ, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం ఉన్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ విచ్ వీ కెన్ సీ ఇన్ తెలంగాణ ఇన్ షార్ట్ స్పాన్, అంటే 1 డే 2 డే ట్రిప్స్లో చూడగలిగేవి ఏమిటి అనేది. సో నెక్స్ట్ దెర్ ఇస్ గాయత్రి జలపాతం అంట. ఆదిలాబాద్ జిల్లాలో అడవి మధ్యలో దాగి ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుందంట. ఇక్కడికి చేరుకోవడానికైతే కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఇది మంచి చాయిస్ అయితే అవుతుందంట. ఆ తర్వాత మల్లెల తీర్థం అని నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకొక వాటర్ఫాల్ ఉందంట. నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఆల్మోస్ట్ 350 మెట్లు దిగితే జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు అంట. సో మంచి బాడీ వర్కౌట్ కూడా అవుతుంది మీకు. దిగడం ఓకే, మళ్ళీ ఎక్కడం ఎలాగా? వర్షాకాలంలో దీని అందం మరింత ఎక్కువగా పెరుగుతుందంట. ఆ తర్వాత గుండం జలపాతం అని ఇంకొకటి ఉందంట, అది కూడా ఆదిలాబాద్ జిల్లాలో. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ జలపాతం ఒక మంచి సూపర్బ్ స్పాట్ అంట. వర్షాకాలంలో ఇక్కడి నీటి ప్రవాహం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఆర్ నియర్ బై ప్లేసెస్ ఏమైనా చూడాలి అనుకున్నా, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఏమున్నా కూడా, ఏదైనా కూడా, ఇంతవరకు అన్నీ ట్రై చేసి ఇంకా ఇది ట్రై చేయలేదు అనుకున్నా కూడా మీరు తప్పకుండా వెళ్ళొచ్చు దీనికి. ఇంకా ఇలాంటి జలపాతాల గురించి మనము మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: పరేషాని సంజయిత లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే
1: అంతే
0: అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు లగత్తెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేకపోవడకుంటే రోజు గిట్ల గడవ

0: ఎంచుకున్న నేల.
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల.
0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణి నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం ఉన్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ది బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ ఇన్ తెలంగాణ గురించి. సో అట్ లాస్ట్గా కనకాయ జలపాతం అని చెప్పేసి ఒకటి ఉందంట. అది నిర్మల్ జిల్లాలో కనకాయ దేవాలయం సమీపంలో ఉన్న ఈ జలపాతం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించడానికి మంచి ప్రదేశంగా ఉందట. వర్షాకాలంలో ఇక్కడికి ఎక్కువ మంది ట్రావెలర్స్ వస్తూ ఉంటారంట. సో వెళ్ళడానికి ఇదే బెస్ట్ టైం. మరి ఈ వాటర్ ఫాల్స్ అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు ఇవి చూడడానికి చాలా బాగుంటాయంట. బికాస్ ఆఫ్ ది రెయినీ సీజన్ కావచ్చు, లేకపోతే ది లష్ గ్రీన్ ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కావచ్చు. అండ్ ఈ టైంలో వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో మంచి ప్రకృతి కలకలలాడుతుందంట. అయితే వెళ్ళే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, వర్షాకాలంలో రాళ్ళు ఆల్మోస్ట్ స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అండ్ లోతైన నీటిలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది. మనం రోజూ చూస్తున్నాం, మనం సెల్ఫీల కోసమనో వీడియోల కోసమనో లేకపోతే రీల్స్ కోసమనో ఏదో ఒకటి థ్రిల్ కోసమనో వెళ్తే అటునుంచి అటే పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేయడం మంచిది, కానీ ఆ ఏరియాని పాడు చేయడం చాలా తప్పు. సో ప్లాస్టిక్ చెత్త వేయకుండా ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచండి మీరు వెళ్ళిన ప్లేస్ కల్లా. అండ్ ఇన్ కేస్ ఏదైనా అంటే డేంజరస్ ప్లేస్ కానీ లేకపోతే లోతులు లేకపోతే టూ మచ్ ఆఫ్ హైట్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి సూచనలు, అంటే ఇన్ కేస్ మీరు సూచనలు ఇవ్వాల్సి వచ్చినా మీరు మేము ఇట్లా వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పి వెళ్ళడమో, లేకపోతే వాళ్ళు ఇన్ కేస్ ఇది ప్లేసెస్ ఇది సేఫ్ కాదు ఇక్కడ వరకు మాత్రమే వెళ్ళాలి అని చెప్పినవి కూడా ఆ సూచనలు తప్పకుండా పాటించండి. అండ్ ఒక్కసారి ఈ జలపాతాలను చూస్తే తెలంగాణలో కూడా ఇంత అద్భుతమైన ప్రకృతి అందాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారంట. సో ఇంకెందుకు లేటు, వెంటనే ప్లాన్ చేసేసుకోండి. ఎంచక్క ఒక్కదానికైనా కూడా ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా? చాలా మరి స్ట్రేట్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని, సమ్మిట్ నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సబ్ కమిటీకి చైర్పర్సన్గా భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వ్యవహరిస్తారు. 7 సన్నవడ్ల రకాల ధాన్యం పండించే రైతులకు మద్దతు ధర, బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భద్రతా పరికరాలు లేకుండా మ్యాన్ హోల్ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చడం వల్ల ఒక వ్యక్తి మరణించడం, మరికొందరు గాయపడ్డం వంటి ఆరోపణలపై హర్యానా ముఖ్య కార్యదర్శికి, ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు పురోగతి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం 2027 జనాభా గణన కోసం గృహ షెడ్యూల్ ప్రశ్నావళిని నోటిఫై చేసింది. ఈ ప్రశ్నావళిలో 40 ప్రశ్నలున్నాయి. వీటిలో తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, మొబైల్ నెంబర్, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, పని ప్రదేశానికి ప్రయాణం, మతం, కులం వంటివి ఉన్నాయి. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్పై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై ప్రారంభించిన క్రిమినల్ పరువు నష్టం కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అనుమతి ఇవ్వనందున విచారణ కొనసాగించడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఎస్ వెల్కమ్ లిస్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోత్రమే. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సన్స్, విచ్ ఈజ్ రిలీజింగ్ టుడే బై ద వే. అండ్ మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ సూర్య ఈజ్ లైక్ ఆసమ్ ఇన్ ద మూవీ అనమాట. పీక్ ఏమంటారు గజనీ మూవీలో మంచి ఇట్లా సంజయ్ రామస్వామి లాగా ఇట్లా కనిపిస్తాడు కదా, మంచి ప్రొఫెషనల్ లుక్, అలాంటి లుక్లో ఉన్నాడు. అండ్ యూనో ఆల్ గర్ల్స్ ఫ్యాన్స్ ఆర్ లైక్ ఇట్లా విన్నారనమాట సూర్యని చూస్తూ. అండ్ ఆఫ్కోర్స్ మమితా బైజు కూడా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేస్తుంది. అండ్ వన్ సాంగ్ హ్యాస్ గివెన్ సో మచ్ ఆఫ్ హైప్ టు దిస్ మూవీ అనమాట. సో ద సాంగ్ విచ్ వీ హర్డ్ జస్ట్ నౌ చాలా అంటే చాలా హైప్ ఇచ్చింది. అండ్ డెఫినెట్గా దానికి ఆ స్కోప్ ఉంది అని చెప్పేసి అనిపించింది. అండ్ వెంకీ అట్లూరి గురించి ఆల్రెడీ మనకి తెలుసు ఆయన గురించి. అండ్ సర్ మూవీ కావచ్చు, లేకపోతే లక్కీ భాస్కర్ మూవీ కావచ్చు, వాట్ ఎవర్ ద మూవీ ఈజ్, హీ లీవ్స్ హిస్ మార్క్ అనమాట. ఒక మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో అయితే మనం బయటకు వస్తాము. సో ఎస్, ఐఎమ్ హోపింగ్ టు సీ దిస్ మూవీ ఇన్ దిస్ వీకెండ్ అనమాట. సో మీ అందరు కూడా మూవీ ప్లాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి, ఎంజాయ్ చేయండి. బికాజ్ యూనో దిస్ లవ్, క్యూట్ లవ్ ఇది ఉంటుంది చూసారా, ఇది చాలా తక్కువగా వస్తాయి మూవీస్లో. ఓకే, అండ్ అందులోనూ అందరూ అబ్బాయిలు అమ్మాయిల వెనకే పడే మూవీస్ కనిపిస్తాయి, కానీ యూనో గర్ల్స్ హీరోస్ మీద క్రష్ అయ్యే మూవీస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ వన్ సచ్ టైప్ ఆఫ్ స్టోరీ. అండ్ మన జెన్జీస్ అందరికీ కూడా నచ్చేటువంటి స్టోరీ లైన్ లాగా ఉంది, బికాస్ హీరోయిన్ ఈజ్ జెన్జీ అండ్ సూర్య ఈజ్ అ లిటిల్ బిట్ ఓల్డ్ అనమాట. ఇన్ మూవీలో, ఇక్కడ కాదు నిజంగా కాదు, మూవీలో చూపిస్తారు అంటే ఇట్స్ హీఈస్ అ ఫాదర్ బట్ అ గర్ల్ ఈజ్ అ 20-year-old అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్, సినిమా ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటిది అనేది ఐఎమ్ సో ఎగ్జైటెడ్. మీరందరూ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారా? సో ఇప్పటికైతే ఈ పాట వల్ల సాటిస్ఫైడ్గా ఉన్నాను, కానీ ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్తాను. సో మీరు కూడా ఛాన్స్ ఉంటే వెళ్ళండి. అండ్ హోప్ టిఎఫ్ఐ గెట్స్ అనదర్ సూపర్ హిట్. అండ్ యెస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ తాజా ట్యూన్స్ అండ్ ఆల్ ది సూపర్ హిట్ నంబర్స్ యూ విల్ హియర్.

చెప్పకుంటే తప్పు కాదా, వారమంతా నీది కాదా. నిజంగా మాదే ఈ సినిమా చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది, ఎవరు ఎందుకు నాకు చెప్పలేదు అని. అండ్ తప్పంతా నాదే కదా అంటే నాదే, ఖచ్చితంగా నాదే అనిపించింది. కానీ పాటలు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తమన్ గారు. అండ్ ఐ స్టిల్ వండర్ దిస్ మూవీ, తెలుసు కదా మూవీని ఒక లేడీ డైరెక్టర్ ఎలాగ తీశారు అని చెప్పేసి. ఐ ఫీల్ వెరీ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ అబౌట్ టిఎఫ్ఐ ఫర్ దిస్ మూవీ. సో కానీ ఏం చేయలేము, జరిగిపోయింది, తీసేశారు, చూసేశారు, అన్నీ జరిగిపోయాయి. సో ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సో కొన్ని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అనమాట, కొన్ని మూవీస్ కానీ లేకపోతే ఇట్లాంటివి తీసినప్పుడు, సీదే ఒక మూవీ తీయడానికి రైటర్స్ కావచ్చు, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ డైరెక్టర్, మనకు కనిపించే హీరో హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వీళ్ళే కాదు, బోల్డ్ అంత కెమెరామెన్స్, బోల్డ్ అంతమంది అసిస్టెంట్లు, బోల్డ్ అంతమంది రైటర్స్, ఇట్లా ఒక పెద్ద క్రూవే ఉంటుంది. ఓకే, 150 to 200 ఇంకా ఎక్కువే ఉండొచ్చు కొన్ని మూవీస్కి. కానీ ఇంతమంది ఆ సీన్ తీసేటప్పుడు కానీ, ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు కానీ, లేకపోతే ఆ ప్రివ్యూ సినిమా ప్రివ్యూ చూసేటప్పుడు కానీ, వీళ్ళెవ్వరికి ఏమీ అనిపించదా, ఏమీ కనిపించదా, ఎందుకు మన వ్యూవర్స్ దాకా దీని ఇట్లాంటివి తీసుకొస్తారు, వై ఈజ్ దట్ జడ్జ్మెంట్ సో ఏమంటారు, ఇంత కుంటిదైపోతుంది ఎందుకు వాళ్ళ జడ్జ్మెంట్ అని అనిపిస్తుంది నాకు కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు. లిటరల్గా ఐ డోంట్ నో వై, ఎందుకంటే ఆడియన్స్లో 90 to 99% పీపుల్ కొన్ని మూవీస్కి ఇలాగే రియాక్ట్ అవుతారు. ఐఎమ్ సో సారీ.

బాగా ఎమోషనల్ అయినట్టున్నారు. సో 90 to 95% ఆఫ్ పీపుల్ ఇలాగే రియాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు, వై కాంట్ ద పీపుల్ ఆర్ ద క్రూ ఇన్సైడ్ ద మూవీ హూ నో అబౌట్ దిస్ మూవీ, హూ నో ఈచ్ అండ్ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే సినిమా ప్లాట్ కావచ్చు, లేకపోతే సినిమా ప్రివ్యూ చూసినప్పుడు కావచ్చు, ఎడిటింగ్ చేసినప్పుడు కానీ, వై డోంట్ దే గెట్ ద సచ్ టైప్ ఆఫ్, అంటే వీళ్ళకి వచ్చిన ఆలోచనలు వాళ్ళకి ఎందుకు రావు? వచ్చినా కూడా పర్లేదు, ఇప్పుడు సినిమా అయిపోయింది కాబట్టి ప్రేక్షకుల మీదకి తోసేద్దాము అని అనుకుంటారా? లేకపోతే మరొక సినిమా బయటికి వెళ్తుంటే ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుంది ఏంటిది అనేది ఆలోచించరా అనేది నాకు అనిపిస్తుంది. ఐ సీరియస్లీ వండర్, ఎప్పుడైనా నాకు సినిమా వాళ్ళందరినీ అడగాలనిపిస్తుంది అంతా, బట్ కానీ నేను అడగలేను. నిస్సహాయ పరిస్థితుల్లో అలా సినిమాలు తీస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము, తర్వాత ఫీల్ అవుతూ ఉంటాము. సో యా, సమ్ టైమ్స్ బ్యాడ్ లక్ హ్యాపెన్స్. ఓకే, సో మొత్తానికైతే ఈరోజు నేను మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ ఆల్ ద యునో టాక్ వీ హ్యాడ్ అబౌట్ ద పానీపూరి పుచ్చుకా కావచ్చు, లేకపోతే ద మాన్సూన్ వాటర్ ఫాల్స్ కావచ్చు, యూనో వాట్ ఎవర్ ప్రిజర్వేటివ్స్ గురించి కావచ్చు. సో వీ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ సెషన్ టుడే, ఇంపార్టెంట్ టాక్ టుడే అని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ yes, even hope you all liked it and all the things I have said and all the songs I have played, hope you guys enjoyed it. And enjoyment ikkada ayipoledu, next RJ meekosam wait chestunnaru ready ga bold ani maatlu paatlu tho. So ekkadiki elakandi, in chakka vittude undandi, meeru vintunnaru Akashvani FM Rainbow 101.9 Rainbow tho jeevitham rangulamayam, and this is RJ Jyothirmayi signing off officially. Stay tuned.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమం పార్ట్ 2 వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి

0: సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ, నాణ్యత, సేఫ్టీ, భద్రత, పర్ఫార్మెన్స్, పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ, తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్ బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ మార్క్ భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే, ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ, నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి బీఐఎస్, బీఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బీఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
0: బాగుందండి. సుజాత గారు, ఇప్పుడు మీరు అన్నారు బీఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుపుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తన షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బీఏ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
1: తప్పకుండానండి. ఇప్పుడు బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అని అంటే, ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళ కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
0: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
1: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి. భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే, వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.

0: సుజాత గారు ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోనూ, అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS-302 Part అన్నారు, ఈ IS-302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
1: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి, అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో IEC 60335-1 ఈ స్టాండర్డ్ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1ని మనం రూపొందించడం జరిగింది. ఈ 302 Part 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
0: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే, నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య ముఖ్యంగా వస్తుంది, ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
1: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బీఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్, అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే, వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే, ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే డాలర్ షేప్ సింబల్, ఎనీథింగ్, ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బీఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఫోన్, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు సెట్టింగ్స్లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై R-number అని ఉంటుందండి. ఈ R-number ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది, అండ్ ఈ మోడల్ వాళ్ళకి బీఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బీఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండోది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
0: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం, సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85-000-280 నెంబర్ ఉంది.
1: అవునండి,
0: మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో.
1: అవునండి,
0: IS-13252-1/IEC-60950-1 IS-16333-3 అని ఉంది, ఇంతేనా?
1: అవునండి.
0: సో ఇలా ఉంది అంటే
1: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్క బీఐఎస్ సర్టిఫికేషన్ సింబల్కి సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబర్ మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బీఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బీఐఎస్ని అప్రూచ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బీఐఎస్ కేర్ యాప్లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
0: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నంబర్ బీఐఎస్ కేర్ యాప్లో టైప్ చేసి
1: అవునండి
0: చెక్ చేసుకోవచ్చు.
1: అవునండి,
0: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే,

0: బిఏ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్, పనితీరుకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి?
1: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి? ఉదాహరణకు చెప్పాలనంటే, ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు. షాపు వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే, ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మన బిఏఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెసల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బిఐఎస్లో, కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకుగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in, ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక్ జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
0: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటివరకు ఇది మన చట్టం కార్యక్రమం విన్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమం పార్ట్ 2 విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:02 అయితే అయిపోయింది. ఎస్, సో 6 అవ్వగానే మనం జెన్ జీ ప్రోగ్రామ్తో అయితే కలుసుకుంటాం కదా. సో జెన్ జీలో డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, అండ్ ఎప్పటిలాగా మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో మనం మన ప్రోగ్రామ్ని అలా సాగిస్తాం. కాబట్టి ఇవాళ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదే, లెట్స్ టాక్ అబౌట్ ఆర్ నాస్టాలజిక్ మెమరీస్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అనగానే డెఫినెట్గా మనందరికీ ఒక

నాస్టాల్జిక్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ ఇవాల్టి జెన్జీ యువ ప్రోగ్రామ్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో వినేసేద్దాం. సో మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, సాంగ్ తర్వాత అయితే ఆ సర్ప్రైజ్ అండ్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 6:16 అయితే అయిపోయింది. ఎస్, మీకోసం అయితే ఒక సూపర్ సర్ప్రైజ్ ఉందన్నాను కదా, ఆ సర్ప్రైజే మన స్టూడియోలో ఇప్పుడు లైవ్గా ఉన్న ఆర్జే కైవల్య అండ్ ఆర్జే ప్రియ బాంధవి. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్? సో టాపిక్ వినగానే వచ్చేసారా? ఓకే. సో నాస్టాల్జిక్ మెమరీస్ ఇన్ కనెక్షన్ విత్ ఇండిపెండెన్స్ డే అనగానే ఆర్జే కైవల్య ఆర్జే ప్రియబాంధవ్ అయితే వచ్చేసారు టు టెల్ దేర్ నాస్టాల్జిక్ మెమరీస్. మరి వినేద్దామా? ఎస్. ఇప్పుడు ఎవరు మాట్లాడబోతున్నారు?
1: నేను ఆర్జే కైవల్య.
0: యా కైవల్య.
1: సో చిన్నప్పుడు మరి స్కూల్లో ఇండిపెండెన్స్ డే అంటే August 15 ఒక్క రోజు మాత్రమే కాదు, దానికి ముందు లిటరలీ ఒక నెల రోజుల హడావిడి. క్లాసెస్ స్కిప్ చేసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం, పొద్దునే 8:00 కల్లా యూనో స్కూల్ గ్రౌండ్లో మార్చ్ పాస్ట్ డ్రిల్ అని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ అడుగులు వేసి ఎండలో నించోని ఫార్మేషన్స్ ప్రాక్టీస్ చేసి ఒక్కసారి మిస్టేక్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసి, వాట్ ఎ ఫాండ్ మెమరీస్. ఎంత మా చెప్తుంటేనే చాలా చాలా నాస్టాల్జిక్గా అనిపిస్తుంది. అప్పట్లో ఎందుకంత ప్రాక్టీస్ చేస్తున్నామో తెలియదు.

0: ఇకపైన ఆగస్ట్ 15 దగ్గర పడుతుంది అని తెలిసే కొద్దీ ఒక ఒక రకమైన ఎక్సైట్మెంట్ పెరిగిపోయేది. వైట్ యూనిఫామ్ వేసుకొని ట్రై కలర్ బ్యాచ్ పెట్టుకొని ఆ గ్రౌండ్లో లైన్లో నిలబడినప్పుడు ఆ ఫీలింగే వేరు. అసలు ఫ్లాగ్ పైకి ఎగరేస్తుంటే, నేషనల్ యాంథమ్ వినిపిస్తుంటే పక్కన మన ఫ్రెండ్స్ అందరూ కలిసి నించొని, అప్పుడు అప్పుడండి పేట్రియాటిజం అంటే ఏంటో అప్పట్లో చిన్నప్పుడు తెలియకపోయినా దేశం మీద ఒక గర్వం మాత్రం చాలా క్లియర్గా తెలిసేది.
1: కరెక్ట్ కైవల్య, అసలు ఎంత టచ్చింగ్గా చెప్తున్నావు తెలుసా.
0: అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే కూడా దోస్ సెలబ్రేషన్స్లో ఆ మార్చ్ పాస్ట్ కంటే కూడా ఆ ముందు రోజులో ఎక్కువ ప్రాక్టీస్ అండ్ ఆల్ ఆఫ్ దాటే గుర్తొస్తుంది. బహుశా అందుకే ఇండిపెండెన్స్ డే అనేది క్యాలెండర్లో ఉన్న ఒక డేట్ ఒక్కటే కాదు, ఇట్స్ అ ఫీలింగ్ యునో.
1: సో కైవల్య పరిగెట్టుకుంటూ ఎందుకు స్టూడియోలోకి వచ్చేసిందో నాకు ఎప్పుడైతే అర్థమైంది, తను చెప్పే ఎవ్రీ వర్డ్ మనం అందరం కూడా కనెక్ట్ అవుతున్నాం కదా. ఎస్, ఇండిపెండెన్స్ డే అనగానే స్కూల్ డేస్ అందరికీ గుర్తొస్తాయి, అండ్ అందరికీ యునీక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. తను అన్నట్టు మార్చ్ ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అండ్ నాకున్న సూపర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆ టైంలో కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఇండిపెండెన్స్ డే కొన్ని రోజుల ముందు. సో ఆ మెడల్స్ ఇచ్చేవాళ్ళు, అది అసలు ఒక బ్యూటిఫుల్ మోటివేషన్ కదా. సో ప్రియభాంధవి ఏం చెప్పబోతోంది అని వినాలి అని అంటే ఈ సూపర్ సాంగ్ అయితే మనం ఫస్ట్ వినేసేయాలి. కైవల్య చెప్పిన ఈ సూపర్ టచింగ్ వర్డ్స్ విన్న తర్వాత, సో స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:34 అయితే అయిపోయింది. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ నాస్టాలజిక్ మెమరీస్ విత్ ఇండిపెండెన్స్ డే. సో వీ హ్యావ్ కైవల్య అండ్ ప్రియ బాంధవి విత్ అస్ ఇన్ ద స్టూడియో. సో ఓవర్ టు యూ ప్రియ బాంధవి.
1: సో నా నాస్టాలజిక్ మెమరీస్ గురించి మాట్లాడాలంటే, కొన్ని మెమరీస్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేం, కానీ ఎవరో చెప్పిన ఒక స్టోరీ వల్ల అవి మన మెమరీస్ లాగా అయిపోతాయి. అర్థమవుతుందా? నాకు ఇండిపెండెన్స్ డే అలాంటి ఒక మెమరీ, ఎందుకంటే మా తాతయ్య గారు ఇండిపెండెన్స్ ఏజ్లో పుట్టారనమాట, 1947 అనుకోవచ్చు. అప్పుడు ఇండియా ఇప్పుడు ఇండియా కాదండి, గూగుల్ మ్యాప్స్ లేవు, ఫ్లైట్స్ కామన్ కావు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఒక పెద్ద జర్నీ, న్యూస్ అంటే ఫోన్ నోటిఫికేషన్ కాదు, ఒక న్యూస్ పేపర్, ఒక రేడియో, లేకపోతే ఊరిలో ఎవరో ఒకరు చెప్పిన మాట. కానీ ఆ సమయంలో కూడా August 15 దగ్గరకు వస్తుందంటే ఒక ఉత్సాహం, ఫెస్టివ్ వైబ్ వచ్చేస్తుంది. 1947, ఇట్స్ అ వెరీ నాస్టాల్జిక్ ఇయర్ చెప్పుకోవాలి మన ఇండియన్స్ అందరికీ కూడా. సో అలా మా తాతయ్య గారు ఒకసారి ఏం చెప్పారంటే, విండోలో నుంచి బయట చూస్తే మార్నింగ్ ఆరెంజ్ సన్రైజ్, ఆకాశంలో వైట్ క్లౌడ్స్, కింద పచ్చ పచ్చగా గ్రాస్, దట్ ఈస్ గ్రీన్ గ్రాస్, ఆ ఆరెంజ్ వైట్ గ్రీన్ మధ్యలో బ్లూ కలర్గా స్కై. సో అది ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అలా కనిపించడంతో వాళ్ళు లేచి తొందరగా వైట్ క్లోత్స్ వేసుకొని August 15 అనగానే అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్లో ఆర్ లేదా సొసైటీలో వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంటే వెళ్ళి దేశభక్తి పాటలు వినిపిస్తూ నిద్రలేచి రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఆ వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి అప్పట్లో సమోసా కోసం వెయిట్ చేసేవాళ్ళు ఫ్లాగ్ హాయిస్ట్ అయిన తర్వాత. సో అలా సైకిళ్ళ మీద వెళ్తూ అలా జరిగిందంట వాళ్ళ మెమరీస్.
0: వావ్, దట్స్ సో బ్యూటిఫుల్ ప్రియ బాంధవి. ఎస్, మనం అంటే మన జనరేషన్లో సెలబ్రేట్ చేసుకున్న ఇండిపెండెన్స్ డే, అలాగే మన అమ్మమ్మలు, తాతలు, మన నాన్న వాళ్ళు డెఫినెట్లీ ఇండిపెండెన్స్ డే అనగానే అందరి దగ్గర ఒక యునిక్ స్టోరీ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంటుంది. వాళ్ళు మనల్ని కూర్చోబెట్టి అలా స్టోరీస్ చెప్తూ ఉంటే, ఐ థింక్ ప్రియబాంధవి చెప్పినట్టు దోస్ ఆర్ ద బెస్ట్ స్టోరీస్ వీ కెన్ ఎవర్ చెరిష్ కదా. సో దాట్స్ బ్యూటిఫుల్ ప్రియబాంధవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరిన్ని విశేషాలు కూడా మనం మరిన్ని నాస్టాలజిక్ మెమరీస్ గురించి మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9. కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.

0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:53:33 అయితే అయిపోయింది.

ఇవాళ్ళ మన జెన్జీ యువ ప్రోగ్రాంలో మనం బోల్డ్ అని చక్కటి మెమరీస్ అయితే గుర్తుతెచ్చుకుంటున్నాం కదా, ది నాస్టాల్జిక్ మెమరీస్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అనే ఈ టాపిక్లో మనతో పాటు కైవల్య అండ్ ప్రియబాంధవి కూడా ఉన్నారు. సో వాళ్లతో పాటు ఒక పాయింట్ యాడ్ ఆన్ చేయాలి అని అంటే, ఇండిపెండెన్స్ డే అనగానే అసలు ఆ ట్రై కలర్స్, సిటీ మొత్తం ఉండే లైట్స్, అదొక డిఫరెంట్ వైబ్ అనే చెప్పాలి. అండ్ దాంతోపాటు అన్ని కాలనీస్లో కాలనీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక పండగగా ఒక దాటిగా నించొని చేసుకుంటామే. సో ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే ఆర్ డిఫరెంట్లీ స్పెషల్ అని అనుకోవాలి కదా. ఎస్, సో ఆన్ దిస్ నోట్ ఇంకొక పాయింట్ యాడ్ ఆన్ చేయాలి అని అంటే, మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు క్యారీ ఫర్ ద నెక్స్ట్ డేస్ అనేది ఏంటి అంటే, డెఫినెట్లీ వీ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ ఇండియన్. కాబట్టి లెట్స్ ఆల్ బి అ రెస్పాన్సిబుల్ ఇండియన్ అండ్ లిఫ్ట్ అప్ అవర్ ఇండియా ఇన్ ఎవ్రీ మూమెంట్. విత్ దిస్ వీ ఎండ్ అవర్ షో అండ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మరికొద్ది క్షణాల్లో.

0: of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: एमआरपी यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो, उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: मेरेंतवरकु भारत राष्ट्रपति गौरवनीयुलु श्रीमती ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం 9:30 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

స్టూడియో క్లాక్ లో సమయం 8:04 మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన తెలంగాణ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రోగ్రాంలో మనం తెలంగాణ ఆర్ట్, హిస్టరీ, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా మన తెలంగాణకి సంబంధించిన ఎన్నో ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాం. సో మన తెలంగాణ అనగానే కోటలు, గుళ్ళు, పండగలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. వీటన్నిటితో పాటు పల్లెల్లో వినిపించే జానపద సంగీతం, ఆ సంగీతానికి ప్రాణం పోసే పల్లె వాయిద్యాలు, వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కదా. ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం పల్లె వాయిద్యాల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
4: on FM Rainbow 101.9.
0: FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:20 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం పల్లె వాయిద్యాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. సో ముందుగా అందరికీ ఎంతగానో తెలిసిన డోలు సన్నాయి. మనందరికీ ఎంతగానో పరిచయం ఉన్న ఒక వాయిద్యం ఏదైనా చెప్పాలి, పల్లె వాయిద్యం చెప్పాలి అని అంటే డోలు సన్నాయి డెఫినెట్గా మనందరికీ తెలిసే ఉంటుంది. డోలు అంటే ఒక పెద్ద డ్రమ్ లాగా ఉండే వాయిద్యం. ఈ వాయిద్యాన్ని కర్రలతో వాయిస్తారు అండ్ ఆ కర్రలతో వాయించినప్పుడు వచ్చే సౌండ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సన్నాయి మాత్రం గాలి వాయిద్యం. దాని నుంచి వచ్చే శబ్దం డోలు శబ్దానికి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్గా నిలుస్తుంది. అందుకే మన దగ్గర పెళ్ళిళ్ళైనా ఊరేగింపులైనా జాతరలైనా దేవతా ఉత్సవాలు బయటికి వస్తున్నా డోలు సన్నాయి సౌండ్ వినంగానే మనం గుర్తుపట్టేస్తాం బయట ఏదో కోలాహలం జరుగుతోంది అని. డోలు ఒక రిథంలో ఉంటుంది. సన్నాయి ఆ రిథంకి ఒక మెలడీని అందిస్తుంది. సో దీనిలో ఒకటిని ఎనర్జీగా మరొకటిని ఎమోషన్గా పోల్చొచ్చు కదా. రెండు కలిసి వస్తే ఆ సౌండ్ ఒక ఫెస్టివల్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇస్ ఆర్ డోలు సన్నాయి. అలాగే మరెన్నో పల్లె వాయిద్యాల గురించి మాట్లాడుకుందాం సూపర్ సూపర్ సాంగ్స్ వింటూ. సో మీకోసం అయితే ఒక సూపర్ ట్రాక్ రెడీగా ఉంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 8:32 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో మన పల్లె వాయిద్యాల గురించి తెలుసుకుంటూ. మరొక వాయిద్యం ఏంటి అంటే జమిడిక డక్కి. ఇది మరో ఇంట్రెస్టింగ్ ఫోక్ ఇన్స్ట్రుమెంట్ జమిడిక. దీన్ని కొన్ని ప్రాంతాల్లో డక్కి అని కూడా అంటారు. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ దీని సౌండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జానపద కళాకారులు కథలు చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, వివిధ సంప్రదాయ కార్యక్రమాల్లో కూడా ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. మన పల్లెల్లో ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా, టెలివిజన్, యూట్యూబ్ ఇవన్నీ కాదు కదా. కథ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, వాయిద్యాలు వాయిస్తే అలా అందరు వచ్చి కూర్చునేవాళ్ళు. అప్పుడు జమిడిక లాంటి వాయిద్యం ప్రజలను ఒక చోట చేర్చడానికి ఎంతో ఉపయోగపడేది. అంటే అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు, ఒకప్పుడు అది గ్రామీణ కమ్యూనికేషన్ సిస్టమ్ లాంటిది అని కూడా అనొచ్చు. అంత గొప్ప ప్రాధాన్యత ఉంది మన పల్లె వాయిద్యాలకు. ఒక సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ మరో వాయిద్యం గురించి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:44 అయిపోయింది. మనం ఉన్నాం మన తెలంగాణ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రామ్ లో మనం పల్లె వాయిద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సో

నెక్స్ట్ వాయిద్యం ఏంటంటే తుడుము వాయిద్యం. ఇక మన తెలంగాణ జానపద సంగీతంలో మరో ముఖ్యమైన వాయిద్యం గురించి చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా తుడుము వాయిద్యం గురించి చెప్పుకోవాలి. తుడుము ప్రధానంగా పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్, అంటే దీన్ని కొట్టడం ద్వారా సౌండ్ వస్తుంది. ఇలాంటి వాయిద్యాలు ప్రత్యేకంగా ఎలా ఉంటాయి అంటే వీటిని చాలా కాంప్లికేటెడ్ టెక్నాలజీతోటి తయారు చేయాల్సిన అవసరం ఉండదు. మన చుట్టూ దొరికే సహజ పదార్థాలతోటి వీటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. సాంప్రదాయంగా వీటిని తయారు చేస్తారు, అందుకే వీటిలో ఒక రా సౌండ్ ఉంటుంది. ఇప్పటికీ ఎలక్ట్రానిక్ బీట్స్ ఎంత మోడర్న్గా ఉంటాయో, పల్లె వాయిద్యాల నుంచి వచ్చే ఆ న్యాచురల్ వైబ్స్ డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. మన పూర్వీకులు ప్రకృతిని అబ్జర్వ్ చేసి అందులో నుంచి ఉండే సహజమైన ఇన్స్ట్రుమెంట్స్ని సంగీతం కోసం క్రియేట్ చేశారు. అది నిజంగా ఒక గొప్ప ట్రెడిషనల్ నాలెడ్జ్ అని చెప్పుకోవాలి. అందుకే మన పల్లెల్లో ఉండే వాయిద్యాలు, అంటే రేర్గా కనిపించే వాయిద్యం ఏదైనా ఉంటే అది డెఫినెట్గా ఆగి విని ఎంజాయ్ చేయాలి, బికాజ్ దట్ ఈస్ మోర్ ప్రెషియస్ కాబట్టి కదా. సో దిస్ ఇస్ ఆర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. ఎన్నో పల్లె వాయిద్యాల గురించి తెలుసుకున్నాం, వాటిని తయారు చేసే విధానం, అవి ఎలా ఉంటాయి, అండ్ వాటి సౌండ్స్, వాటి కాంబినేషన్స్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ టాకింగ్ విత్ యూ ఆల్. మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ సరిగ్గా 9 గంటలకు రిమ్జిమ్ హైదరాబాద్తో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లోక్లో సమయం 9:05 అంటే మన రిమ్ జిమ్ హైదరాబాద్ షో స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. అదేంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కువ పనులను చేయడమా, లేదా ముఖ్యమైన పనులను సరైన సమయంలో చేయడమా? ఈ డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? సో రీసెర్చర్స్, సైకాలజిస్ట్, ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్స్ చేసిన పరిశోధనలో రిపీటెడ్గా కనిపించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనేవి ఉన్నాయి. అవి మన డైలీ లైఫ్కి అప్లై చేసుకోగలిగితే టైంని డెఫినెట్గా ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలము అంటున్నారు నిపుణులు. సో వాటి గురించి అయితే తెలుసుకుందాం. దానిలో మొదటిది, ముందుగా ముఖ్యమైన పనిని, అంటే ముఖ్యమైన పని ఏదో అది నిర్ణయించుకోగలగడం. మనకు రోజులో 10 పనులు ఉండొచ్చు, కానీ అన్ని పనులకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు కదా. దానినే మనం రీసెర్చర్స్ అనే లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటైజేషన్ అని అంటున్నారు. అంటే ఆ రోజులో మీకున్న పనులను ఒక్కసారి లిస్ట్ డౌన్ చేసుకుని వాటిని ప్రయారిటీ లిస్ట్ చేసుకోగలిగితే, అంటే ఏదైతే ఆ రోజే ఖచ్చితంగా మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారో దాన్ని లిస్టప్ చేసుకొని అవి పూర్తి చేయడం వలన ఆ డే ఎండింగ్లో ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుందిట. అండ్ దాంతోపాటు ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఏది మనం లిస్ట్ అవుట్ చేసుకోకుండా ఇన్ని పనులు చేసేసేయాలి అని పొద్దునే లేవంగానే అనుకొని బై ద ఎండ్ ఆఫ్ ద డే సపోజ్ దాంట్లో మనం 30% కూడా అచీవ్ చేయలేకపోతే, అలా కొన్ని రోజులు గడిచే కొద్దీ ఒక రకమైన డిప్రెస్డ్ ఫీలింగ్ వస్తుంది. అయ్యో, నేను ఇన్ని పనులు అనుకుంటున్నాను కానీ నాకు రోజు ఏ పని జరగట్లేదు అని. సో ఈ ఫీలింగ్ రాకుండా ఉండాలి అని అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటైజేషన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుందిట. రోజులో ఉన్న పనులను వాటి ప్రయారిటీ లిస్ట్ పెట్టుకొని, హై ప్రయారిటీ పెట్టుకున్న పనులను డెఫినెట్గా ఆ రోజులో ఒక సమయాన్ని కేటాయించి ఫినిష్ చేయడం వలన ఎవ్రీ డే ఎండింగ్ విల్ బీ అ హ్యాపీ అండ్ మెంటల్ సాటిస్ఫైడ్ డే అంటున్నారు నిపుణులు. సో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటైజేషన్ అనేది డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది అని నిపుణుల సూచన. సో ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మరో ప్రిన్సిపల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 9:13 మనమున్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ గురించి. సో మరో ప్రిన్సిపల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ను తగ్గించుకోవడం. ఎస్, మీరు విన్నది కరెక్టే, మల్టీ టాస్కింగ్ను తగ్గించుకోవడం. మనలో చాలామంది మల్టీ టాస్కింగ్లో చాలా గుడ్ అని అనుకుంటూ ఉంటాం కదా. ఒకేసారి ఫోన్లో మెసేజెస్ చూస్తూ, టీవీ చూస్తూ, వర్క్ చేసేస్తూ నేను మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నాను అని అనుకుంటాం. కానీ కాగ్నిటివ్ సైకాలజీ రీసెర్చ్ చెప్తున్నది ఏంటంటే మన బ్రెయిన్ నిజంగా ఒకేసారి రెండు కాంప్లెక్స్ టాస్క్లను చేయడం కంటే

వాటి మధ్య వేగంగా స్విచ్ అవుతూ ఉంటుందట. ప్రతి స్విచ్కి మెంటల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అందుకే ఒకసారి ఒక పని చేయడం అనేది చాలా మంచిదిట. వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేసుకోవడం, చదువుకునేటప్పుడు చదువుకోవడం, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యామిలీతోటే ఉండడం, ఇది ప్రొడక్టివిటీని మాత్రమే కాకుండా మన కాన్సన్ట్రేషన్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తున్నారు నిపుణులు. సో చిన్న చిన్న పనులలో మల్టీటాస్కింగ్ ఎటు మనం చేస్తూ ఉంటాం, బట్ ఇక్కడ మాట్లాడేది కాంప్లెక్స్ టాస్క్ల గురించి, అంటే వేర్ యువర్ బ్రెయిన్, యువర్ మైండ్, యువర్ బాడీ ప్రెజెన్స్ అనేది అవసరం అని అనే రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ టాస్క్లని ఒకేసారి హ్యాండిల్ చేయడం వల్ల, మేబీ ఇమీడియట్గా కాకపోయినా అట్లీస్ట్ కొన్నిసార్లు అలా హ్యాండిల్ చేసిన తర్వాత మన ప్రొడక్టివిటీ, అంటే దాని నుండి వచ్చే ఆ రిజల్ట్ అనేది, ఆ ఎండ్ ఫ్యాక్టర్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వన్ టైమ్ వన్ కాంప్లెక్స్ టాస్క్ అని తీసుకోవడం వలన టైం మేనేజ్మెంట్ చాలా సులభం అవుతుందట, తక్కువ టైంలోనే ఎక్కువ పని చేయగలుగుతామట. సో ఆన్ దిస్ నోట్, దిస్ ఇస్ యువర్ సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. మీకోసం అయితే సూపర్ ట్రాక్స్ ఉన్నాయి, సూపర్ సాంగ్స్ వింటూ సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్దికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్దగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయిమిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047లో మన స్వాతంత్ర్య శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర్య సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్ర్యం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర్య స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థల కంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యత శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్య అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి

0: ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ. ಭಾರತ ರಾಷ್ಟ್ರಪತಿ ಗೌರವನೀಯುಲು ಶ್ರೀಮತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಗಾರು 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

ప్రజాస్వామ్య కాలబాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జనభాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్దమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం, అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్దతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2 ఇంతల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది.
ఆధునిక అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ

0: పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలను అందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మిరుచణే రాగ్ బొయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చెదా బాబన్ రాగ్ బొయా అబు ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత, సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 3/2 వంతుల మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీశక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా

అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచ స్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల సమృద్ధివంతమైన భవిష్యత్తు పైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారుతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయతాభావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26 తేదీన మనం కార్గిల్ విజయ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7 తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన

0: సార్నాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులరా, ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి సప్తస్వరాలు కలిస్తే సంగీతమవుతుంది, సప్తవర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాము.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజన
1: మన
3: ये आकाशवाणी हैदराबाद है 101.9 मेगाहर्ट्ज पर। लीजिए पेश है उर्दू प्रोग्राम नैरंग।